0: పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఏమోయ్, మా మాస్టర్ చెప్పిన మాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని. అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారమైనా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.
2: మనసుకు భాష అవసరం లేదంటారు, నిజమే కావచ్చు. ఎందుకంటే కొన్ని అనుబంధాలు మాటలతో మొదలవు, మనసుతో మొదలవుతాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. ఒక్క చూపు, చిన్న పలకరింపు, కష్టంలో తోడుగా నిలిచే ఒక చేయి చాలు. మనసు మనసును గుర్తిస్తే దూరాలు కూడా దగ్గరవుతాయి, బంధాలు మరింత బలపడతాయి. అందుకే జీవితంలో మనుషులు కలిసి ఉండటం మాత్రమే కాదు, మనసులు కలిసి ఉండటం ముఖ్యం. అలాంటి అనుబంధంలోని ఆప్యాయతను అందంగా పలకరించే పాట. కలిసిందాన్రా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన వేటూరి గీతం విందాము.

జీవితంలో మనతో నడిచేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మన కోసం నిలిచేవాళ్ళు కొందరే ఉంటారు. మన నవ్వులో నవ్వుతూ, మన బాధలో మనకంటే ఎక్కువ బాధపడుతూ, మనం చెప్పకుండానే మన మౌనాన్ని అర్థం చేసుకునే మనిషి ఒకరుంటే అంతకంటే గొప్ప అదృష్టం ఇంకేముంటుంది? ప్రేమంటే కేవలం ఒకరికొకరు ఇష్టపడటం కాదు, ఒకరి మనసులో మరొకరు చోటు సంపాదించుకోవటం. కష్టం వచ్చినప్పుడు చేయి విడవకుండా నీకు నేనున్నాను అని మనసుతో చెప్పటం. అలాంటి తోడు దొరికినప్పుడు ఒంటరి ప్రయాణం కూడా అందమైన జీవితమవుతుంది.

ఆ భావాన్ని ఎంతో సున్నితంగా మనసుకు చేరవేసే పాట. పెళ్లి చేసుకుందాం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన చంద్రబోస్ గీతానికి కోటి సంగీతం అందించిన పాట విందాం.

చిత్రసీమలు సినిమా పాటలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు 10 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం వినవచ్చు. ఆకాశవాణి నిలయంలో సమయం 10 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. చక్కెర ధరలు కిలో 48 రూపాయల నుండి 55 రూపాయల వరకు పెరిగినప్పటికీ దేశీయ అవసరాలకు తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వినియోగదారులకు స్థిరమైన ధరలకు చక్కెరను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల్లో అక్రమాలపై నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. రాంచీ, గిరిడి, హజారీబాగ్లలో విద్యార్థులు, జేఎంఎం మద్దతుదారుల మధ్య ఘర్షణలు జరిగాయి. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టిన నిరసనకారులను పోలీసులు, అధికార పార్టీ కార్యకర్తలు దుర్భాషలాడారని విద్యార్థి నాయకులు ఆరోపించారు. నేడు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నాగారంలో హౌసింగ్ టవర్స్ నిర్మాణ స్థలాన్ని మంత్రులు పరిశీలించనున్నారు. ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేయనున్నారు. అంతేకాకుండా ఈ పర్యటనలో భాగంగా రెవెన్యూ శాఖ సమస్యలు, ఇంద్రమ్మ ఇళ్ల పథకంపై అమలుపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఉదయం 10 గంటలకు నితిన్ నవీన్ ఏర్పాటు చేసిన నూతన బృందం పరిచయ సమావేశానికి హాజరు కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మోదీ ఎట్ 25 సమావేశం ప్రజా జీవితంలో మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొననున్నారు. ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగ విద్యార్థులకు 5% రిజర్వేషన్ను తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ కోటాను కేవలం కాగితాలకు పరిమితం చేయొద్దని దివ్యాంగుల సాధికారత విభాగం అదనపు కార్యదర్శి మన్మీత్ కౌర్ నందా హితవు పలికారు. ఒడిశాలోని తంగరడీహి ఈస్ట్ బెల్పహార్ డిప్ ఎక్స్టెన్షన్ బొగ్గు బ్లాకుల అభివృద్ధి, ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వంతో హైదరాబాద్ సంస్థ యాక్సిస్ ఎనర్జీ ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన 14వ విడత వేలంలో ఈ కేటాయింపులు జరిగి అధికారిక ఉత్తర్వులు అందినట్లు సంస్థ తెలిపింది. సినిమా టికెట్ ధరలు, థియేటర్ల వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో తెలుగు చిత్ర పరిశ్రమ బలోపేతానికి, ఎదుగుదలకు తోడ్పడుతుందని యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ గిల్డ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల డబుల్స్ క్వార్టర్స్ ఫైనల్స్లో భారత జంట గాయత్రి ట్రీసా అద్భుత విజయం సాధించింది. తొలి సెట్ కోల్పోయినా కోలుకున్న ఈ జంట 16-21, 21-15, 21-13తో చైనాకు చెందిన జియాయి ఫాన్ జాంగ్షు జియాన్ ద్వయాన్ని ఓడించి సెమీస్కి చేరింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు లవ్ స్టోరీ ఈ చిత్రం కోసం హరిచరణ్ పణ చైతన్య పింగళి గీతానికి పవన్ సిహెచ్ సంగీతం అందించిన పాట విందాం.

ఇప్పుడు ప్రేమం ఈ చిత్రం కోసం విజయ్ యశ్వాస్ పడిన శ్రీమణి గీతానికి గోపి సుందర్, రాజేష్ మురుగేశన్ సంగీతం అందించిన పాట విందాం.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మరి ప్యారే దేశవాసులు,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
3: శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు పోటుగాడు ఈ చిత్రం కోసం కార్తీక్ పాడిన రామజోగి శాస్త్రి గీతానికి అచ్చు సంగీతం అందించిన పాట విందాము.

చిత్రసీమలో ఇప్పుడు RX 100 ఈ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి పడిన చైతన్య ప్రసాద్ గీతానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందించిన పాట విందాం.

ఈరోజు సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాలనంతరం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ ఎల్లబోయిన తిరుపతి బృందంచే హరబంతి పూబంతి చామంతి కథ ఒగ్గుకథ ప్రసారమవుతుంది. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలలో ఖరీఫ్ పంటలలో మొక్కజొన్న ససరక్షణ గురించి సిరిసిల్ల తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సాయి కుమార్ అందించే వివరాలు ప్రసారమవుతాయి. ఈరోజు మధ్యాహ్నం 1:20 వంతాలోకం శ్రీల కార్యక్రమంలో శ్రీమతి రోహిణి చింతగారి మనిషి అతి తెలివి కథానిక ప్రసారమవుతుంది. 2:30 బాలానందం చిన్నార్ల కార్యక్రమంలో నేషనల్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థుల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు సీతారామం ఈ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి సింధూరియస్ పడ్న సిరివెన్నెల గీతానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన పాట విందాం.

మనసు ఎప్పుడు ఎవరి దగ్గర ఆగిపోతుందో చెప్పలేం. కొన్నిసార్లు ప్రేమ పెద్ద పెద్ద మాటల్లో పుట్టదు, కలిసి నడిచే అడుగుల్లో, చిన్న చిన్న చూపుల్లో, చిలిపి పలకరింపుల్లో మనకు తెలియకుండానే మనసులో చోటు చేసుకుంటుంది. పల్లెగాలి ఎంత సహజంగా ఉంటుందో, కొండల మధ్య ప్రవహించే నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, కొన్ని ప్రేమలు కూడా అంతే సహజంగా నిర్మలంగా ఉంటాయి. అలాంటి ప్రేమలో మనసు పెద్దగా ఏమీ కోరుకోదు, తనకు నచ్చిన మనిషి పక్కన ఉంటే చాలు అంటుంది. ప్రకృతి అందాన్ని, పల్లె అమాయకత్వాన్ని, ప్రేమలోని చిలిపితనాన్ని కలిపి మనసుకు హాయిగా తాకే పాట విందాం. కొండపొలం చిత్రం నుంచి సత్యామిని పివి ఎన్ఎస్ రోహిత్ పాడిన ఎంఎం కీరవాణి గీతం

కొన్ని మనసులు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎదుటి మనిషిని ఎంతగా ఇష్టపడుతున్నాయో అందరికీ తెలుస్తుంది, ఆ ఒక్క మనిషికి తప్ప. చూపుల్లో ప్రేమ ఉంటుంది, మాటల్లో ఆప్యాయత ఉంటుంది. దగ్గరగా ఉన్న ప్రతి క్షణంలోనూ నువ్వంటే నాకు ఇష్టం అనే భావం ఉంటుంది. కానీ పెదవులదాకా వచ్చేసరికి మాట మాత్రం ఆగిపోతుంది. అప్పుడు మనసు చిన్నగా అడుగుతుంది, నా మనసులో ఏముందో నీకు తెలుసా అని. చెప్పలేని ప్రేమకు ఒక అందం ఉంటుంది, తెలుసుకోవాలని ఎదురుచూసే మనసుకు ఒక మాధుర్యం ఉంటుంది. అలాంటి సున్నితమైన ప్రేమభావాన్ని ఎంతో హాయిగా మనసుకు చేరవేసే పాట. సొంతం చిత్ర నుంచి, చిత్రపాడిన సిరివెన్నెల గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాట.

ఒక మనిషి మన జీవితంలోకి వచ్చాక మన ప్రపంచమే కొత్తగా కనిపిస్తే బహుశా దాన్నే ప్రేమ అంటారేమో. అప్పటి వరకు మామూలుగా కనిపించిన క్షణాలు కూడా ఒక్కసారిగా ప్రత్యేకమైపోతాయి. మనసులో తెలియని వెలుగు, ముఖంలో మనకే తెలియని చిరునవ్వు. ప్రేమంటే కేవలం ఒకరిని ఇష్టపడటం కాదు, మన జీవితంలో వారి ఉనికిని ఒక అందమైన రంగుల అనుభూతిలా చెందటం. అందుకే ప్రేమించిన మనసుకు ప్రియమైన వ్యక్తి ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, మనసంతా పరుచుకున్న కుంకుమ లాంటి అనుభూతి. అలాంటి ప్రేమలోని బెచ్చదనాన్ని, మనసులో మెల్లగా విరిసే మాధురమైన భావాన్ని అందంగా వినిపించే పాట విందమా? బ్రహ్మాస్త్ర చిత్రం కోసం సిద్ధ శ్రీరాంపణ చంద్రబోస్ గీతానికి ప్రీతం చక్రవర్తి సంగీతం అందించిన పాట విందాం.

ఒక్కోసారి మనసులో ఏదో జరుగుతుంటుంది, కాని అదేంటో మనకే అర్థం కాదు. ఎందుకో తెలియకుండా చిరునవ్వు వస్తుంది, ఎవరూ పదే పదే గుర్తుకొస్తారు. చుట్టూ ఉన్న ప్రపంచం కూడా నిన్నటికంటే కొంచెం అందంగా కనిపిస్తుంది. అప్పుడు మనసులో మాటలకు అందని ఏదో కొత్త రాగం మొదలైనట్టుంటుంది. బహుశా ప్రేమ మొదలయ్యేది ఇలాగే కావచ్చు. ముందుగా మనసు స్పందిస్తుంది, ఆ తర్వాతే మనకు విషయం అర్థమవుతుంది.

ఆ తొలి స్పందనలోని మాధుర్యాన్ని ప్రేమ తాకిన మనసులోని వినిపించే ఆ తెలియని సంగీతాన్ని అందంగా పలికించే పాట. ఎంతవాడుగాని చిత్రం కోసం చిన్మయి పాడిన ఏర్ రత్నం, ఏఎం రత్నం గీతానికి హరీష్ జయరాజ్ సంగీతం అందించిన పాట.

0: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
1: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
0: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
2: మేరే ప్యారే దేశవాసియో,
1: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
0: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.
3: చిత్రసీమలో ఇప్పుడు నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్స్. ఈ చిత్రం కోసం ప్రకాష్ పరిఘోషపడిన చంద్రబోస్ గీతానికి శేఖర్ చంద్ర సంగీతం అందించిన పాట విందాం.

చిత్రసీమలో చివరిగా అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ చిత్రం కోసం రామ్మిరియాల పడిన అనంత శ్రీరామ్ గీతానికి జై క్రిష్ సంగీతం అందించిన పాట విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణను ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర యువతకు అంతర్జాతీయ విద్యా అవకాశాలు కల్పించేలా విద్యా కార్యక్రమాలు చేపట్టాలని ఆక్స్ఫర్డ్ వర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు ప్రొఫెసర్లు మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీతో సమావేశమై భాగస్వామ్య అవకాశాలు, తెలంగాణ విజన్పై చర్చించారు. ఈరోజు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నాగారంలో హౌసింగ్ టవర్స్ నిర్మాణ స్థలాన్ని మంత్రులు పరిశీలించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేయనున్నారు. అంతేకాకుండా ఈ పర్యటనలో భాగంగా రెవెన్యూ శాఖ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 48 మంది విజేతల జాబితాలో తెలంగాణ నుంచి ఆమె స్థానం దక్కించుకున్నారు. సెప్టెంబర్ 5న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు. బకాయి పడిన మిల్లర్లపై పౌర సరఫరాల శాఖ చర్యలకు రంగం సిద్ధం చేసింది. సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్లోకి 28 మంది కమాండోల నియామకం చేపట్టింది. గ్రేహౌండ్స్ ఆక్టోపస్కు చెందిన 28 మంది కమాండోలు బకాయి మిల్లర్లపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్గా పనిచేయనున్నారు. రాబోయే పండుగల సీజన్లో అమ్మకాల గిరాకీకి అనుగుణంగా 10 లక్షల మందికి పైగా తాత్కాలిక ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఈకామర్స్ మార్కెట్ ప్లేస్ మీషో తెలిపింది. తమ 6.5 లక్షల మందికి లాజిస్టిక్స్ విభాగంలో, 3.75 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి లభించే వీలుందని పేర్కొంది. ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగ విద్యార్థులకు 5% రిజర్వేషన్ను తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ కోటాను కేవలం కాగితాలకు పరిమితం చేయొద్దని దివ్యాంగుల సాధికారత విభాగం అదనపు కార్యదర్శి మన్మీత్ కౌర్ నందా హితవు పలికారు. సినిమా టికెట్ ధరలు, థియేటర్ల వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో తెలుగు చిత్ర పరిశ్రమ బలోపేతానికి, ఎదుగుదలకు తోడ్పడుతుందని యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల డబుల్స్ క్వార్టర్స్ ఫైనల్స్లో భారత జంట గాయత్రి ట్రీసా అద్భుత విజయం సాధించింది. తొలి సెట్ కోల్పోయినా కోలుకున్న ఈ జంట 16-21, 21-15, 21-13తో చైనాకు చెందిన జియాయి ఫాన్ జాంగ్షు జియాన్ ద్వయాన్ని ఓడించి సెమీస్ చేరింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమలో ముందుగా వినండి, రాక్షసుడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన వేటూరి గీతం, ఇళయరాజా సంగీతం.

రౌడీ అల్లుడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతం విందాం. బప్పిల హరి సంగీతం అందించారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కొదమసింహం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించిన వేటూరు గీతం విందాం. రాజ్కోటి సంగీతం.

చిత్రసీమలో ఇప్పుడు వినండి స్టేట్ రౌడీ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం బప్పిలహరి సంగీతం.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు వినండి కొండవీటి దొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి గీతం, ఇళయరాజా సంగీతం.

చిత్రసీమలో చివరిగా వినండి, ఇంద్రా చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ చిత్ర ఆలపించిన భువన చంద్ర గీతం, మణిశర్మ సంగీతం.

0: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: బ్యాక్ ఇన్ హెవెన్, ది గ్రీక్ గాడ్స్ డిసైడెడ్ దట్ ఒడిసియస్ సఫర్డ్ లాట్. సో అథీనా, the goddess of wisdom, disguised herself as a man and told Telemachus his father might be alive. Taking the stranger's words to be real, he prepared to leave his kingdom Ithaca and set sail to Pylos, home to the king Nestor. When Telemachus asked about his father, Nestor replies by seeing Odysseus 9 years after the Trojan War. As he recounts, Odysseus and his crew split during the voyage to reach Agamemnon, the king who got murdered by his own wife. Nestor then advised Telemachus to see Menelaus, the brother of King Agamemnon. As Telemachus reached Sparta to meet Menelaus and his wife Helen, who are now happily remarried, Menelaus narrates what the prophetic sea god Proteus told him about Odysseus being alive and being held captive on the island of Calypso. Back in Ithaca, when the suitors learned that Telemachus left to find news of Odysseus, they began to plot to murder him. Well, Zeus, the god of thunder, ordered Calypso to let Odysseus go on a raft towards his home. But the sea god Poseidon, who holds a grudge against Odysseus, whips a huge stone on his rack to drown him. The rack is destroyed, but Odysseus, determined to find his home, jumped into the sea.

0: ఆకాశవాణి సమయం 12:30 అవుతుంది. తెలుగులో జాతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం చేసేందుకు సంయుక్త విన్యాసాలు చేపట్టాలని రెండు దేశాలు నిర్ణయించాయి. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈరోజు మహిళల డబుల్స్లో సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. దేశీయ డిమాండ్ను తీర్చేందుకు దేశంలో తగినంత చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్పత్తి అంచనా కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో చక్కెర ధరలు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు తగినంత చక్కెర అందుబాటులో ఉండేలా చూసేందుకు ధరలను స్థిరంగా ఉంచడానికి ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలియజేసింది. గత నెల 20వ తేదీన 48 రూపాయల కిలో ఉన్న చక్కెర ధరలు గురువారం నాటికి కిలో సుమారు 55 రూపాయలకు పెరగడంతో ఇటీవలి వారాల్లో ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇటీవల చక్కెర ధరలు పెరగడానికి ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెర మళ్లింపు కారణమని చెప్పడం సరైంది కాదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇథనాల్ కోసం మళ్లించిన చక్కెర వాటా 2022-23 సుమారు 12% నుంచి 2025-26 నాటికి సుమారు 9% తగ్గిందని తెలియజేసింది. ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి సుమారు 306 లక్షల టన్ను ఉంటుందని అంచనా వేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సంస్కరణలు తమ ప్రభుత్వానికి ఎలాంటి తప్పనిసరి బలవంతం కాదని, అవి ఒక నిబద్ధత, దృఢ విశ్వాసమని, అలాగే తమ విధానాలు ప్రజా అనుకూల, వృద్ధి అనుకూల, అభివృద్ధి అనుకూలమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో ఇకనామిక్స్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, తన ప్రభుత్వం సంస్కరణల కోసం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను రూపొందించిందని, పాలనా స్థాయిలో సంస్కరణలపైనే ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు.
2: మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ ఆర్ ఇన్నోవేషన్, మేనే ఐసే 7 సెక్టర్స్ కి బాత్ కీ జిన్ పర్ భారత్ కా ఆజ్ బహుత్ జ్యాదా ఫోకస్ హై ఔర్ ఇస్లియే భారత్ ఆజ్ పాలసీ లెవెల్ పర్ నేక్ జనరేషన్ రిఫార్మ్స్ కర్ రహా హై తాకి హమారా ఫ్యూచర్ సురక్షిత్ హో, గవర్నెన్స్ పర్ రిఫార్మ్స్ కర్ రహా హై, ఈజ్ ఆఫ్ లివింగ్ కే లియే రిఫార్మ్స్ కర్ రహా హై కి రిఫార్మ్స్ హమారే లియే కంపల్సన్ నహీ హై, యే హమారా కమిట్మెంట్ హై, యే హమారా కన్విక్షన్ హై.
1: దేశ భవిష్యత్తును పదిలం చేసేందుకు భారత్ విధానపరమైన సంస్కరణలు చేపడుతోందన్నారు. తమ ప్రభుత్వం కేవలం నిబంధనలు మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న మొత్తం తత్వాన్నే మారుస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రజలు కనీస అవసరాల కోసం కూడా ప్రభుత్వంపై ఆధారపడేలా వారిని కొరతలో ఉంచడమే గత పాలకుల విధానమని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో లైసెన్స్ రాజ్ నిరుద్యోగానికి దోహదపడిందని, అయితే తన ప్రభుత్వపు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ మోడల్ కొత్త అవకాశాలు సృష్టిస్తోందని మోదీ పేర్కొన్నారు.

జార్ఖండ్లో జేపీఎస్సీ జేఎస్ఎస్సీ నియామక పరీక్షల అక్రమాల వివాదం తీవ్ర రూపం దాల్చింది. నిన్న సాయంత్రం రాంచీ, గిరిడ్, హజారీబాగ్ ప్రాంతాల్లో విద్యార్థి నిరసనకారులకు, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆల్బర్ట్ ఎక్కా చౌక్ వైపు ఒక ఊరేగింపు కబడుతున్న సమయంలో తోపులాడు జరిగింది. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులు, పోలీసులు తమపై చేయి చేసుకున్నారని విద్యార్థి నాయకులు ఆరోపించగా, కొందరు నిరసనకారులు కేటాయించిన మార్గాన్ని ఉల్లంఘించి అలజడి సృష్టించారని పోలీసులు ఆరోపించారు. గతంలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం రద్దు చేసిన పలు నియామక పరీక్షల అపాయింట్మెంట్ల రద్దు నోటిఫికేషన్లపై జార్ఖండ్ హైకోర్టు స్టే విధించడంతో విద్యార్థి వర్గాలు తమ సమ్మెను విరమించుకున్నాయి. అయితే ఈ పరిణామాల అనంతరం రాష్ట ప్రభుత్వం ఉద్యోగార్థులను మోసం చేసిందని నిరసనకారులు ఆరోపించారు. మరోవైపు విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహతో నేతృత్వంలోని జేపీఎస్సీ జేఎస్ఎస్సీ అభ్యర్థి న్యాయమంచ్ ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట వ్యాప్తంగా నియామక వ్యవస్థ సంస్కరణ యాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ యాత్ర నిమ్రా నుండి ప్రారంభమై జార్ఖండ్లోని మొత్తం 24 జిల్లాల గుండా సాగుతుంది. హైకోర్టు ముందు పలు నియామక పరీక్షల రద్దు ఉత్తర్వులను, అలాగే సిఐడి విచారణను సమర్థవంతంగా వాదించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో ఆరోపించారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఢిల్లీలో కీలక చర్చలు జరిగాయి. ఉమ్మడి విన్యాసాలు, శిక్షణ, సామర్థ్యాల పెంపు ద్వారా రెండు దేశాల సాయుధ బలగాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా విస్తరించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. దేశ రాజధానిలో జరిగిన 25వ భారత యుకే డిఫెన్స్ కన్సల్టేటివ్ గ్రూప్ సమావేశానికి రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, యునైటెడ్ కింగ్డమ్ రక్షణ శాఖ పర్మనెంట్ అండర్ సెక్రటరీ జెరిమీ పోక్లింగ్టన్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 2035 భారత్ యునైటెడ్ కింగ్డమ్ విజన్, 10 ఏళ్ల రక్షణ పారిశ్రామిక రోడ్మ్యాప్ ద్వారా పరిశోధన అభివృద్దికి ప్రాధాన్యతనిస్తూ రక్షణ పారిశ్రామిక సహకారాన్ని ఇరు దేశాలు సమీక్షించాయి. హిందూ మహాసముద్రం, పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ కింద రీజనల్ మారిటైమ్ న్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుతో సహా ఇండో పసిఫిక్ ప్రాంతంలో బలమైన సముద్ర భద్రతా సహకారాన్ని ఇరుపక్షాలు గుర్తించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిధిలోకి రాని కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ 2026 నిర్వహిస్తామని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సంస్థల యజమానులను కోరింది. యజమానులు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించేలా ప్రోత్సహించడం, అర్హులైన కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, బీమా ప్రయోజనాలు అందించడమే ఈ ప్రచారం ముఖ్యోద్దేశమని ఈపీఎఫ్ఓ సంస్థ తెలియజేసింది. ఈఈసీ 2026 ప్రచారం ఈ ఏడాది 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ప్రచార కార్యక్రమం కింద గతంలో ఈపీఎఫ్ కవరేజ్ నుంచి ఎంపిక కాని, ప్రస్తుతం జీవించి ఉండి డిక్లరేషన్ తేదీ నాటికి అదే సంస్థలో ఉద్యోగంలో కొనసాగుతున్న అర్హులైన ఉద్యోగులను యజమానులు గుర్తించి వారి పేర్లను నమోదు చేసుకోవచ్చు. కేరళలోని అలప్పుళలో పున్నామాడ కాయజ్లో ఈరోజు 72వ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ వార్షిక వేడుకలో సంప్రదాయ స్నేక్ బోట్స్ మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది. అలప్పుళలోని పున్నామాడ కాయజ్లో నేడు జరిగే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్లో 22 చుండన్ వల్లంలు, అనగా సంప్రదాయ పాము ఆకారంలో ఉండే పడవలతో సహా మొత్తం 71 పడవలు పోటీ పడనున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే సందర్శకులను ఆకర్షిస్తున్న కేరళ ప్రధాన క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ కూడా ఒకటి. విదేశీ పర్యటకులతో పాటు బోట్ రేస్ ప్రియులు ఈ వేడుక కోసం ఇప్పటికే అలప్పుళ చేరుకున్నారు. అలప్పుళ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈవేళ స్థానిక సెలవు దినం ప్రకటించారు. పడవలు, తెడ్డు వేసేవారు, మద్దతుదారులు అందరూ సిద్దంగా ఉండడంతో కేరళ ప్రసిద్ద జలసంధి పండుగ మరొక అద్భుతమైన సంచిక కోసం అలప్పుళ సిద్దమవుతోంది. ఈరోజు తూర్పు మధ్యప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అస్సోం, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురతో సహా దేశంలోని పలు ఈశాన్య ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మొదలైన ప్రాంతాల్లో కూడా

ఇటువంటి వాతావరణమే నెలకొంటుంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటకలో కొన్ని చోట్ల, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈవేళ మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. సరిహద్దు నిర్వహణ, భద్రతపై సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్ నేపాల్ ద్వైపాక్షిక సహకార మొత్తం పరిధిని సమీక్షించి రెండు దేశాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. నిన్న దెహ్రాదూన్లో ముగిసిన ఇండియా నేపాల్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 14వ సమావేశంలో ఈ చర్చలు జరిగాయి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి పౌలమి బసు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించగా, నేపాల్ తరఫున హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్ కాప్లే నాయకత్వం వహించారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో మన దేశానికి చెందిన విమెన్స్ డబుల్స్ జోడీ త్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే సెమీఫైనల్స్లో చైనాకు చెందిన టాప్ సీడ్ ప్రత్యర్థులతో తలపడతారు. విశేషాలు మరొకసారి. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీడబ్ల్యూ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన త్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ ఈరోజు మహిళల డబుల్స్ సెమీఫైనల్లో ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి సమయం 1:10 అవుతుంది. తెలుగులో ప్రాంతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతుంది పబ్బతి జ్యోతి. వార్తల ముఖ్యాంశాలు. లండన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పలు రంగాల్లో భాగస్వామ్యానికి లివర్పూల్ ప్రతినిధులు ఆసక్తి చూపారు. వివాదాల వేగవంతమైన పరిష్కారానికి నైపుణ్యం కలిగిన ప్రత్యేక వ్యవస్థలు అవసరమని హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కామారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని ఎంపికయ్యారు. లండన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లివర్పూల్ సిటీ డెవలప్మెంట్ విభాగం ఫుట్బాల్ క్లబ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, సృజనాత్మక రంగాలు వంటి విభాగాల్లో తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి వారు ఆసక్తి చూపించారు. ఈ ఒప్పందాన్ని అధికారికంగా ఖరారు చేసేందుకు లివర్పూల్ ప్రతినిధి బృందం అక్టోబర్ నెలలో హైదరాబాద్ను సందర్శించనుంది. ఈ భాగస్వామ్యం ద్వారా రాష్ట్రంలో పలు రంగాల అభివృద్ధి వేగవంతం కానుంది. టెలికాం, బ్రాడ్కాస్టింగ్, ఎయిర్పోర్ట్, సైబర్ రౌండ్ వివాదాల వేగవంతమైన పరిష్కారానికి నైపుణ్యం కలిగిన వ్యవస్థలు అవసరముందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన సెమినార్లో ఆయనతో పాటు టీడీఎస్ఐటీ చైర్పర్సన్ జస్టిస్ డిఎన్ పటేల్ మాట్లాడారు. సైబర్ వివాదాల్లో 5 కోట్ల రూపాయలకు వరకు అడ్జుడికేటింగ్ అధికారుల ద్వారా, ఆపై అప్పీళ్లను టీడీఎస్ఐటీ ద్వారా పరిష్కరించవచ్చని తెలిపారు. నిపుణులతో కూడిన వ్యవస్థ ద్వారానే వేగవంతమైన న్యాయం లభిస్తుందని, ప్రజల్లో దీనిపై అవగాహన పెరగాలని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో విద్యా కార్యక్రమాలు చేపట్టాలని లండన్లోని ఆక్స్ఫర్డ్ వర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో కలిసి వర్సిటీ ప్రతినిధులు విద్యావేత్తలతో సీఎం విస్తృతంగా చర్చించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలను వివరిస్తూ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, పరిశోధనా కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై ఆక్స్ఫర్డ్ ప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తూ యువతతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపారు. డిసెంబర్లో జరిగే గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలని వారిని సీఎం ఆహ్వానించారు. అలాగే జీఎంఆర్ యుటిలిటా బౌల్ను పరిశీలించి రాష్ట్రంలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోరారు. రాష్ట్రంలో ఎల్నినో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమగ్ర ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతోంది. నిన్న టీజీఐఆర్డీలో నిర్వహించిన వర్క్షాప్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, అక్టోబర్ నవంబర్ నెలల్లో పంటల నీటి కొరత రాకుండా భూగర్భ జలాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ చెరువుల సంరక్షణ, పంటల వైవిధ్యం, ఆయిల్ ఫామ్ సాగులను ప్రోత్సహించాలని సూచించారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, కరువును తట్టుకునేలా రైతాంగానికి తగిన అవగాహన, పశు సంరక్షణ చర్యలు అందించాలని పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ తొలి జాతీయ సదస్సును రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో వార్తల వేగం కంటే విశ్వసనీయత, నిష్పక్షపాతమే అత్యంత కీలకమని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్రభావంతో తప్పుడు సమాచారం పెరుగుతున్న తరుణంలో ముఖ్యంగా జెన్జీ యువతకు వాస్తవిక సమగ్ర సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందన్నారు. సంచలనాత్మకత కంటే నైతిక ప్రమాణాలకు ప్రాధాన్యమిచ్చి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో పల్లె పల్లెకు పొన్నమన్న పల్లె పల్లెల్లో ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. హుస్నాబాద్లోని 183 గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. పల్లెల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం.

చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని, నిధుల సాధనకు బీజేపీ నేతలు కేంద్రాన్ని ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హౌసింగ్ టవర్స్ స్థలాన్ని పరిశీలించి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో సమావేశమయ్యారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతల్లో 8 లక్షల ఇళ్లు మంజూరు చేయగా 2 లక్షల నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని పేర్కొన్నారు. నిజామాబాద్లో కొత్త టెక్నాలజీతో ఇందిరమ్మ మోడల్ టవర్స్ పైలట్ ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయాలు చేస్తున్నారని, వారిని గందరగోళానికి గురి చేస్తున్నారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. గ్లోబరేనా వివాదంలోనూ విద్యార్థుల భవిష్యత్తును కేటీఆర్ దెబ్బతీశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉంటూ ఇంజనీరింగ్, విద్య, ఉపాధి అవకాశాలకు ఎటువంటి ఆటంకం లేకుండా చూస్తుందని స్పష్టం చేశారు. సాంకేతిక విద్యను బలోపేతం చేసేందుకు 800 కోట్ల రూపాయలు కేటాయించనున్నామని, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని ఎంపీ హామీ ఇచ్చారు. నిజామాబాద్లో నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తూ నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్లతో పాటు అదనంగా నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై త్వరలోనే ప్రత్యక్ష సమీక్ష నిర్వహించి పెండింగ్ పనులను వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 48 మంది ఉపాధ్యాయులలో తెలంగాణ నుంచి ఈమె ఒక్కరే స్థానం దక్కించుకున్నారు. 2026 సెప్టెంబర్ 5న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. పాఠశాల విద్యలో వినూత్న మార్పులు తెచ్చిన వారిని 3 అంచెల పారదర్శక ప్రక్రియ ద్వారా ఎంపిక చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు పోలీస్ స్టేషన్ను ఎస్పీ టి శ్రీనివాసరావు వార్షిక తనిఖీ చేశారు. పరిసరాలు, రికార్డులను పరిశీలించి నాణ్యమైన దర్యాప్తు, పెట్రోలింగ్, సీసీ కెమెరాల ద్వారా నేరాలు నియంత్రించాలని ఆదేశించారు. ప్రజల విశ్వాసం పొందుతూ 100కు డైల్కు వేగంగా స్పందించాలని, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. హైదరాబాద్ సీజీఎస్టీ అధికారులు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో అక్రమంగా నడుస్తున్న పాన్ మసాలా, పొగాకు తయారీ కేంద్రాన్ని గుర్తించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈ స్థావరం నుంచి 40 ప్యాకింగ్ యంత్రాలు, 76 లక్షల రూపాయల విలువైన నిల్వలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 160 కోట్ల రూపాయల పన్ను ఎగవేతను గుర్తించి ప్రధాన నిర్వాహకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పాలిటెక్నిక్ కళాశాలలను నైపుణ్య విశ్వవిద్యాలయ పరిధిలోకి తీసుకురావాలనే నిర్ణయాన్ని ఖండిస్తోందని ఏబీవీపీ తెలిపింది. దశాబ్దాలుగా పేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తున్న పాలిటెక్నిక్ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా విడుదల చేసిన జీవో నంబర్ 97ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. 3 ఏళ్ల డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో నేరుగా ప్రవేశం పొందే అవకాశం కొనసాగుతుందా లేదా అనే అంశంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ మండలంలోని దుర్గానగర్ విలేజ్ నంబర్ 5లో జరుగుతున్న జూలన్ యాత్ర పండుగ 2026 భాగవత సప్తాహ్లో సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు మరోసారి. లండన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని

కలిసి పలు రంగాల్లో భాగస్వామ్యానికి లివర్పూల్ ప్రతినిధులు ఆసక్తి చూపారు. వివాదాల వేగవంతమైన పరిష్కారానికి నైపుణ్యం కలిగిన ప్రత్యేక వ్యవస్థలు అవసరమని హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కామారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని ఎంపికయ్యారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో మనిషి అతి తెలివి రోహిణి చింతాగారి కథానిక వింటారు.
1: అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. అది చెట్టు చేమలతో చాలా గుబురుగా చీకటిగా ఉండేది. అంత చీకటి చిక్కటి అడవి అవడంతో మనుషులు దానిలో ప్రవేశించటానికి భయపడేవారు. దాంతో అందులో జంతువులు పక్షులు చాలా సురక్షితంగా ప్రకృతి నియమాలు పాటిస్తూ ఆకలి వేసినప్పుడు ప్రాణరక్షణకు మాత్రమే వేటాడుతూ మిగతా సమయాలలో సఖ్యతగా సుఖంగా ఉండేవి. ఇది చూసి మనుషులు తట్టుకోలేకపోయారు. అంచేత ఓ రోజు మనుషులు అందరూ కలిసి అడవికి నిప్పురాజేశారు. అడవిలో చాలా భాగం ఆ మంటలలో తగలబడిపోయింది. ఆ మంటల్లో ఎన్నో పక్షులు జంతువులు చనిపోయాయి. చెట్లు చేమలు కాలి బూడిద అయిపోయాయి. వీటన్నిటితో పాటు మంటలు రాజేయడానికి కారణమైన మనుషుల గుంపులోని ఒక మనిషి కూడా చనిపోయాడు. చనిపోయిన ఆ మనిషి ప్రాణాలు కోల్పోయిన మిగతా చెట్టు చేమలు జంతువులు పక్షులతో కలిసి స్వర్గద్వారానికి వెళ్లాడు. అక్కడ చనిపోయిన జీవుల్ని బారుగా నిలబెట్టారు. భూమి మీద వాటి చర్యల తీర్పు కోసం ఎదురు చూడమని చెప్పారు. అయితే సర్వసృష్టిలోని శ్రేష్టమైన సృష్టిగా పరిగణింపబడే మనిషికి మొట్టమొదట తీర్పు చెబుదామని స్వర్గాధిపతి నిర్ణయించారు. మనిషి వారి ముందు నిలబడగా, మనిషి, సృష్టి మొత్తంలో గొప్ప సృష్టిగా పరిగణింపబడే నీవు ఏ కారణం చేత మరణించావు అని స్వర్గ న్యాయాధికారి ప్రశ్నించారు. మనిషి ఎంతో గర్వంగా, నేను యుద్ధభూమిలో మరణించాను ప్రభూ అని చెప్పాడు. ఆహా, అయితే నీకు స్వర్గప్రాప్తి ప్రసాదిస్తున్నాను, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించి వచ్చావుగా అన్నాడు న్యాయాధికారి ముచ్చటగా. ఈ తీర్పు విని మనిషితో పాటు మంటల్లో పడి చనిపోయి స్వర్గద్వారం వద్ద తీర్పు కోసం వేచియున్న మిగతా ప్రాణులంతా నవ్వాయి. స్వర్గ న్యాయాధికారికి వాటి నవ్వు విని కించిత్ కోపం వచ్చింది. ఆ చెట్టు చేమ పక్షి జంతు సమూహాన్ని లోపలికి పిలిపించి తన తీర్పు విని ఎందుకు నవ్వారో వివరించమన్నాడు. అప్పుడు చెట్టు ముందుకు వచ్చి, ఈ మనిషి మరణించిన యుద్ధభూమిలో నేను ఒక జీవిని. నేను నా ధర్మాన్ని మనిషి కంటే గొప్పగా నిర్వర్తించాను. నా విశాలమైన కొమ్మల్లో ఎన్నో పక్షులకు చోటునిచ్చాను. అలసిన మనుషులకు నీడను పండ్లను ఇచ్చాను. సాధు జంతువులకు ఆహారమయ్యాను. అన్ని జీవరాశులకి స్వచ్ఛమైన గాలినిచ్చాను. ఇలా నా ధర్మం నిర్వర్తిస్తున్న నన్ను చంపిన మనిషికే స్వర్గం ప్రాప్తిస్తే నాకు ఇంకా గొప్ప గతి ప్రాప్తిస్తుందన్న ఆనందంలో నవ్వాను ప్రభూ అని చెట్టు విన్నవించుకుంది. స్వర్గ న్యాయాధికారి ఒక్క నిమిషం ఆలోచించి, అదేమిటి మనిషి, చెట్టుని చంపే అవసరం నీకెందుకొచ్చింది? నేను చెట్టుని నాటిందే.

0: నీ సౌఖ్యం కోసం కదా. నీకు పండ్లు ఫలాలు ఇస్తూ నీడని స్వచ్ఛమైన గాలిని ఇవ్వడానికే కదా చెట్టును సృష్టించాను అని ప్రశ్నించారు. మనిషి ఏమాత్రం తడబడకుండా, ఇల్లు కట్టుకోవడం కోసం చెట్లని కొట్టాలి కదా ప్రభు అన్నాడు. దానికి గుహలు మట్టి ఇళ్ళు ఉన్నాయిగా అన్నాడు న్యాయాధికారి. ఆహారం కోసం చెట్టు కొట్టాను, వంట వండుకోవాలిగా ప్రభు చెప్పాడు మనిషి. చెట్టు కొట్టేస్తే పళ్ళు రావు కదా, ఇంకేమి ఆహారం, ఇంకేం వండుతావు, ఏం కాల్చుతావు అని అడిగాడు న్యాయాధికారి. మనిషి జవాబు చెప్పేలోపు అడవి మంటల్లో పడి చనిపోయిన ఒక అడవి పంది దుప్పి ముందుకు వచ్చాయి. మేము కూడా మనిషి ఆహారమే ప్రభు, మమ్మల్నే కాలుస్తాడు అని మొరపెట్టుకున్నాయి. మీరెవరు, ఎలా మరణించారు అని న్యాయాధికారి దుప్పిని అడవి పందిని అడిగాడు. ప్రభు, మనిషి చేసిన యుద్ధంలో చనిపోయిన జీవులలో మేము కూడా ఉన్నాం. మమ్మల్ని తన ఆనందం కోసం వేటాడి చంపి మా శిరస్సును తన ఇంట అలంకరణగా తగిలించి మా చర్మాలతో చాపలు చేసుకుని మా మాంసాన్ని తినే మనిషికే స్వర్గం ప్రాప్తిస్తే మాకు ఇంకా గొప్ప గతి ప్రాప్తించగలరని ప్రార్థిస్తున్నాం ప్రభు అన్నాయి ఏకకంఠంతో. ఏం మనిషి, వీరు చెప్పేది నిజమేనా? దుప్పులు అడవి పందులు చెట్టు చేమల్ని తిని బలం తెచ్చుకుని క్రూర మృగాలకు ఆహారమై వాటికి బలాన్ని చేకూర్చడానికి సృష్టింపబడ్డాయి. ఇలా నువ్వు వాటిని బలి తీసుకున్నావా అని న్యాయాధికారి కొంచెం బిగ్గరగా ప్రశ్నించాడు. అడవి పంది దుప్పి బాగా రుచిగా ఉంటాయంటే ఓసారి తిని చూద్దామని వేటాడాను ప్రభు. చచ్చిన వాటి చర్మం తలా పారేయడం ఎందుకని దాచాను అంతే అన్నాడు మనిషి ఏమాత్రం జంకకుండా. మరి మమ్మల్ని ఎందుకు వేటాడినట్టు అంటూ ముందుకు వచ్చి గాండ్రించాయి పులి సింహం. మీరు క్రూర మృగాలు, మా ఆవుల్ని మేకల్ని తిన్నందుకు మిమ్మల్ని వేటాడాను జవాబిచ్చాడు మనిషి. కాదు, మా గోళ్ల కోసం చర్మం కోసం అని కోపగించాయి పులులు. మీరు ఆవుల్ని మేకల్ని తిన్నారా ప్రశ్నించాడు న్యాయాధికారి పులిని సింహాన్ని. తిన్నాం ప్రభు, ప్రకృతి ధర్మం ప్రకారం అవి అడవిలోకి జొరబడితే తిన్నాం సంజాయిషి ఇచ్చాయి పులి సింహం. ఆవు మేక అడవిలోకి ఎందుకు వెళ్లారు న్యాయాధికారి అడిగాడు. మనిషి మా పాలన్నీ పితికి మాకు మా పిల్లలకి గడ్డైనా తినడానికి ఇవ్వకుండా మాడిస్తే ఆహారం వెతుక్కుంటూ అడవికి వెళ్ళాం ప్రభు చెప్పాయి ఆవు మేక. మనిషి ఆవుకి మేకకి ఆహారం ఎందుకు ఇవ్వలేదు, దూడకి కాస్త ఆవు పాలు ఎందుకు వదలలేదు ఆగ్రహించాడు న్యాయాధికారి. చెట్లు కొడితే తప్పంటిరు కదా ప్రభు, ఇక ఆకులు ఎక్కడి నుంచి తేను, ఆవుకి మేకకి గడ్డి ఎక్కడి నుంచి పెట్టను, పాలు దూడకి వదిలేస్తే నా పిల్లలుగా తేంకాను ఎదురు ప్రశ్నించాడు మనిషి. అవసరానికి వనరులు వాడితే తప్పు కాదులే సర్దు చెప్పాడు న్యాయాధికారి. అవసరానికి మించి మనిషి వనరుల్ని వాడాడు, మిగిలినవి నాశనం చేసేశాడు ఆవేశంగా అరిచాయి కోతి కొంగ. మీరేం చెప్పదలిచారు అడిగాడు న్యాయాధికారి. మీ మనిషి చేసిన యుద్ధంలో బలైన జీవులం మేము, నా చెట్టు ఉన్న అడవి మొత్తం నరికాడు చెప్పింది కోతి. వర్షం ఆగిపోయింది, వేడి పెరిగిపోయింది. వెంటనే మనిషి, ఈసారి సాగుభూమి కోసం చెట్లు నరికాను ప్రభు అన్నాడు. 5 ఎకరాలైతే సాగుభూమి, 5000 ఎకరాలెందుకు ప్రశ్నించింది కోతి. కాస్త అడవిని నరకనిస్తే ఇప్పుడు అడవే లేకుండా చేసేస్తున్నాడు. మాకు బతకడానికి చెట్లు లేక, తినడానికి పళ్ళు లేక రోడ్డు పక్కన కూర్చుని మనిషి పారేసిన ఎంగిల్ తిండి తింటున్నాం. మా ఈ గతికి కారణమైన మనిషికే స్వర్గం ప్రాప్తిస్తే మాకు వీరస్వర్గం కావాలి గద్దించింది కోతి. అన్ని అడవులు నరికి సాగుభూమి చేశావా అన్నాడు న్యాయాధికారి. జనాభా ఎక్కువ కదా ప్రభు, తిండి వద్దా అడిగాడు మనిషి. ఏమిటి, పళ్ళు ఫలాలు జంతువులు తిండి గింజలు ఇన్ని ఉన్నా అన్ని అడవుల్ని నరికేయాల్సి వచ్చిందా ఆశ్చర్యపోయాడు న్యాయాధికారి. పక్షుల్ని చేపల్ని కూడా తినేస్తాడు ప్రభు చెప్పింది కొంగ. నా ఆహారమైన చేపలనన్నీ పట్టేస్తాడు, పెద్ద చేపల్ని చంపి వాటి కొవ్వు తీసి మందులు చేసేస్తాడు, మందులు చేయడానికి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పరిశ్రమలు కడతాడు, అందులో ఏవో రసాయనాలు వాడి ఆ వ్యర్థాన్ని చెరువుల్లోకి వదిలేస్తాడు. వాటి వల్ల చేపలు జలజీవులు విషపూరితమైపోతున్నాయి, అవి తిని మేం మరణిస్తున్నాం. అది చాలదన్నట్టు మనిషి మమ్మల్ని వేటాడి చంపి తిని మా ఈకలతో దిండ్లు కుట్టి తలకింద పెట్టి హాయిగా నిద్రపోతున్నాడు, వాపోయింది కొంగ. జలాలు కూడా కలుషితం చేస్తున్నావా? న్యాయాధికారి కోపగించాడు. మనిషిదానికి పరిశ్రమలు లేకపోతే భగవంతుని పూజకి పట్టుబట్టలు, నూనె, ఒత్తులు, ఇతరత్రా పూజా సామాగ్రి చేయలేం కదా ప్రభు అని సమాధానం ఇచ్చాడు. మరి నదులు, వాటిలో శవాలు, కాలుష్యం మాటేమిటి? ప్రశ్నించాయి జంతువులు. పాప ప్రక్షాళన కోసం ప్రభు, నమస్కరించాడు మనిషి. మరి పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత గాలి, వాహనాలు, అడిగాయి చెట్లు. సృష్టిలో అత్యుత్తమమైన జీవిగా నిరూపించుకోవాలా వద్దా? నవ్వాడు మనిషి. ఇదంతా మా తెలివితో సాధించిన ఘనత, గర్వంగా అన్నాడు. న్యాయాధికారికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. నీ సౌఖ్యం కోసం అందమైన ప్రకృతిని సృష్టించి, ఆహారం కోసం చెట్లు, చేమలు, చిన్న జంతువులు ప్రసాదించి, దాహం కోసం జలాశయాలు, నదులు ఇచ్చి స్వచ్ఛమైన గాలి ప్రసాదిస్తే నువ్వు దురాశతో, స్వార్థంతో నీ ఉనికిని నువ్వే చంపేసుకునేంతగా ప్రకృతిని, భూమిని నాశనం చేశావు. నీకు ఎన్నటికీ స్వర్గం ప్రాప్తించదు, పో అని బిగ్గరగా అరిచి న్యాయాధికారి మనిషిని స్వర్గద్వారం నుంచి గెంటివేశాడు. మనిషి తన అతి తెలివితో తన పతనాన్ని తనే కొని తెచ్చుకున్నాడు.
1: మీరింతవరకు మనిషి అతి తెలివి, రోహిణి చింతాగారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నిత్య సంతోషిణి గారు పాడిన లలిత గీతాలు.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: ఈనాటి బాలానందం కార్యక్రమంలో వినండి మల్కాజ్గిరి నేషనల్ హైస్కూల్ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం.
1: హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పి జాన్సింగ్. 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మేము మల్కాజ్గిరిలోని నేషనల్ హైస్కూల్ నుంచి మీకు చక్కని కదంబ కార్యక్రమాన్ని వినిపించడానికి వచ్చాము. మరి మీరందరూ వినడానికి సిద్ధమే కదా? ముందుగా ఒక భజన పాటతో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం.

ధన్యవాదములు. ఆహా, మన స్నేహితులు ఎంత చక్కగా పాడారో కదా. మరి ఇప్పుడు పర్యావరణ కాలుష్యం గురించి ఒక నాటిక విందామా? దానిలో పాత్రలు, పాత్రదారుల పేర్లు. అమ్మ కె సంజన, నాన్న బి విష్ణు, కుమారుడు ఎం హర్ష, డాక్టర్ ఎం చందన, అత్త పి లత, అక్షయ మరియు భోజనశాల అవ్వ పి ఝాన్సీ, డ్రైవర్ వి సంతోష్.

0: అమ్మా, నేను వచ్చి 10 నిమిషాలు అయ్యింది. ఎక్కడి నుంచి వస్తున్నావు?
1: నేను బజార్కు వెళ్ళి కావలసిన కూరగాయలు పళ్ళు తీసుకుని వస్తున్నాను. పవన్, కొంచెం ఆగు, ఆ పండును శుభ్రం చేసుకొని తిను.
0: అమ్మా, శుభ్రం చేయకుండా తింటే ఏమవుతుంది?
1: అలా తినడం వలన వాటి మీద ఉండే క్రిములు మన నోటిలోకి ప్రవేశించి పొట్టలో చేరి మనకు అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కూరలు పండ్లు పండించే రైతుల పాదులకు క్రిములు సోకినప్పుడు వాటికి క్రిమి సంహార మందులు వాడతారు. అవి వాటిపై కొంత ఉండిపోతాయి. అందువల్ల నీటితో శుభ్రం చేసుకొని తినాలి.
0: అమ్మా, నాన్న వచ్చారు.
2: పవన్, అలా పరిగెత్తకు, నీకు ఆయాసం వస్తుంది అన్నట్లు ఈరోజు మందులు వేసుకున్నావా?
0: ఆ, వేసుకున్నాను నాన్న. నేను ఇలా ఎన్ని రోజులు అని వేసుకోవాలి? ఇప్పటికే చాలా రోజుల నుండి వేసుకుంటున్నాను.
2: డాక్టర్ ఏమని చెప్పారు? నీకు ఆరోగ్యం కుదుట పడే వరకు మందులు వేసుకోవాలని చెప్పారు కదా అన్నట్లు మీ అత్త ఫోన్ చేసింది. అక్క పిల్లట, మనం అందరం ఊరికి ముందుగానే బయలుదేరుదాం.
0: అక్క పిల్ల, భలే భలే, అయితే సరే.
1: బాబు బాబు, పవన్, ఏమైంది నీకు? ఏమండి ఏమండి, మన బాబు ఆయాసంతో బాధపడుతున్నాడు, వెంటనే డాక్టర్కి ఫోన్ చేయండి.
2: చేస్తున్నాను. డాక్టర్ గారు, రండి.
3: మీ బాబుకి ఆస్తమా ప్రాబ్లం ఉంది కదా, అది కొంచెం ఎక్కువగా వచ్చింది. నేను వాడమన్నా మందులు వాడుతున్నాడా? నేను కొన్ని మందులు రాసిస్తాను, క్రమం తప్పకుండా వేయండి.
1: ఇలా ఎంతకాలం మందులు వేసుకోవాలి? మా బాబు మందులు వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు.
3: ఏం చేద్దామండి మరి, ఎక్కడ చూసినా వాతావరణ కాలుష్యం మరియు వ్యర్థ పదార్థాల కాలుష్యం చాలా ఎక్కువగా ఉంది. ఆ గాలిని మనం పీల్చడంతో అనారోగ్యాలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కి ఈ మందులు వాడండి.
2: పవన్, మందులు వేసుకున్నాక ఎలా ఉంది నీకిప్పుడు?
0: నాకిప్పుడు బాగానే ఉంది నాన్న. అక్క పిల్లన్నో కదా అన్న, ఎప్పుడు వెళ్దాం?
2: రేపు రొద్దున్నే బయలుదేరి వెళ్దాం పవన్.
1: అప్పుడే ఎందుకు వెళ్ళడం? మన పవన్ కి బాగాలేదుగా.
2: అక్కడికి వెళితే పిల్లల సందడితో ఆరోగ్యం కూడా కుదురపడుతుంది.
1: అయితే మీ ఇష్టం, అలాగే చేద్దాం అన్నట్లు కార్ డ్రైవర్ కి ఫోన్ చేయండి.
2: సరే, ఫోన్ చేసి రేపు రొద్దుటే రమ్మంటాను.
4: నమస్కారం సార్, కారులో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించాను.
2: అప్పుడే ఎందుకు చేయించావు డ్రైవర్? వెళ్లేదారిలో పోయించవచ్చు కదా.
4: మనం వెళ్లేదారిలో కొండలు, వాగులు, చెట్లు ఉన్నాయి కాబట్టి పెట్రోల్ బంకులు ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి, అందువల్ల చేయించాను.
2: భూమిక, త్వరగా రా, బయలుదేరుదాం.
1: వస్తున్నానండి అన్నట్లు కారులో సామాన్లు సర్దారా?

0: మేడం, కారు అద్దాలు మూసివేయండి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల ధ్వని కాలుష్యం, వాతావరణ కాలుష్యం ఉంది.
1: అమ్మా, ఏమిటది కుండల్లాగా కనిపిస్తున్నాయి?
2: అదా, మన చుట్టుపక్కల కాలనీల చెత్తనంతా తీసుకువెళ్ళి ఊరి చివర పోస్తున్నారు. అవి కొండల్లాగా కనిపిస్తున్నాయి.
0: మేడం, మనం సిటీ నుండి చాలా దూరం వచ్చాము. ఇప్పుడిక కారు అద్దాలను తెరవండి. ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల స్వచ్ఛమైన గాలి ఉంటుంది.
1: అమ్మా, ఇక్కడ పచ్చని పొలాలు, స్వచ్ఛమైన గాలి, పక్షుల కిలకిలలు వినిపిస్తున్నాయి. అదిగో ఆ చెట్టు చాలా పెద్దదిగా ఉంది. మన ఇంటి దగ్గర పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి, కానీ ఇవి లేవు. అమ్మా అమ్మా, ఇటు చూడు, ఆ కొండ పైనుంచి నీళ్లు క్రిందకి ఎలా పడుతున్నాయో. మా స్కూల్ పుస్తకంలో చూశాను. జలపాతం అంటే ఇదే కదమ్మా?
2: అవును, ఇదే పవన్.
3: లంచ్ టైం అవుతుంది డ్రైవర్, ఎక్కడైనా భోజనశాల వద్ద కారు ఆపు.
0: అలాగే సార్, ఇక్కడికి దగ్గరలో ఒక అవ్వ భోజనశాల ఉంది. అక్కడ ఆమె రుచిగా శుభ్రతగా భోజనం పెడుతుంది.
1: ఆ భోజనం చాలా బాగుంది.
4: అవును బాబు, ఈ కూరలు ప్రకృతి సహజంగా పండించినవి కనుక భోజనం రుచిగా ఉంటుంది, మరియు ఆరోగ్యం కూడా.
2: అవును అవ్వా, మా పట్టణాలలో మందులు వేసి పంటలను పండిస్తారు, మరియు ఎక్కువగా వాహనాల నుండి, ఫ్యాక్టరీల నుండి వచ్చే పొగ, ప్లాస్టిక్ వాడకం, అపరిశుభ్రత వల్ల అనారోగ్యాల పాలవుతున్నాము. ఇంకా చెట్లు నరకడం వల్ల స్వచ్ఛమైన గాలి కూడా దొరకడం లేదు.
3: ఈ కాలుష్యం, అపరిశుభ్రత అంతటి కారణం మనమే. అందుకే మన పెద్దలు వృక్షో రక్షతి రక్షిత అన్నారు. మనమంతా కలిసి చెట్లను నరకకుండా కాపాడుతూ, పట్టణాలలో కూడా చెట్లను నాటుతూ, ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించి, చెత్తను రీసైకిల్ చేస్తూ, చెరువులను కాపాడి, ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటిస్తే వాతావరణం అంతా మారి మనమంతా ఆరోగ్యవంతులం అవుతాం. ఫోన్ కాల్ వస్తున్నట్లున్నది. హలో. హలో
5: హలో ప్రకాష్, మీరంతా ఎక్కడికి వచ్చారు?

0: మేమంతా మీకోసం ఎదురు చూస్తున్నాము.
1: సునంద అక్క, కొద్దిసేపట్లో అక్కడికి వస్తాము.
2: హలో మామయ్య, మీరు వస్తూ పూలమాలలను తీసుకొని రండి.
1: అలాగే తెస్తాను అక్షయ.
3: అమ్మా, మన పట్టణాల వాతావరణం కంటే ఈ పల్లె వాతావరణమే చాలా అందంగా ఉంది. ఇక్కడ ఎలాంటి కాలుష్యం లేదు. పట్టణాలలో అన్ని సౌకర్యాలు ఉంటాయి, కానీ ఇలాంటి పచ్చని చెట్లు ఉండవు కదమ్మా.
4: అవును బాబు, పట్టణాల్లో కూడా చెట్లను పెంచాలి, కాలుష్యాన్ని నివారించాలి, ప్రకృతిని కాపాడాలి. ఆహా, మన స్నేహితులు పర్యావరణ కాలుష్యం గురించి ఎంత బాగా చెప్పారో కదా. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది, ప్రకృతిని కాపాడదాం, మనమంతా ఆరోగ్యవంతులు అవుదాం. ఆరోగ్యమే మహాభాగ్యం.
2: మరి ఈ నాటికను ఎవరు రాశారో మీకు తెలుసా?
4: మన సత్య టీచర్ మరియు భవానీ టీచర్. ఇప్పుడు ఒక దేశభక్తి గేయం విందామా?
5: సంఘటనం సమిత గమన జీవనం.

0: థ్యాంక్ యూ.
1: ఈ దేశభక్తి పాటను ఎంత చక్కగా పాడారో కదా. ఇప్పుడు అన్నమాచార్య కీర్తన విందామా? పాడిన వారు ప్రసన్న లక్ష్మి, 4వ తరగతి.

రమ్మన్నా చోటికి వచ్చి నమ్మినవాడు, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి. రమ్మన్నా చోటికి వచ్చి నమ్మినవాడు.

కంచిలోననుండా తిరుకొచ్చినమ్మి మీద కరుణించి తన ఎడకు రప్పించిన

కొనెలకొన్న కోనేటి రాయడు వాడు. గమదని సానిధమగస కొండలలో నెలకొన్న, సనిధని ససని నిదద మదని నిదద మమ గమదద మమ గగస మమ గగస సని సమగద మనిద.

సమగస కొండలలో నెలకొన్న మామ గగమామ దదమామ గగమా దదమా గగమ దదమ గమ దమ గమ గస ని సగమదా నీ నీ దద నీ నీ మద నీ నీ ధని సాస ధని సగమ గస ని ధని సా ని ధని దమ ధని సగమ స ని ద గస ని దమ ని దమ గస కొండలలో నెలకొన్న కోటి రాయడు వాడు కొండలంత వరములు గూపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గూపెడు వాడు కొండలలో నెలకొన్న కో

0: థ్యాంక్ యూ.
1: కీర్తన విన్నారుగా, మన ప్రసన్న లక్ష్మి ఎంత బాగా పాడిందో. ఇప్పుడు పొడుపు కథలు విందాం. చెప్పినవారు పి ఇందు 7వ తరగతి.
2: పొడుపు కథలు అన్నిటికన్నా విలువైనది, అందరికీ అవసరమైనది. ఏమిటది? సరైన జవాబు ప్రాణము. తమ్ముడు కుంటుతూ మైలు నడిచేసరికి అన్న పరుగెత్తుతూ 12 మైళ్ళు నడుస్తాడు. ఏమిటది? సరైన జవాబు గడియారం ముళ్ళు. ముళ్ళ కంచెలో మిఠాయి పొట్లం. ఏమిటది? తేనెపట్టు. అందమైన చిన్నది, అందాల చిన్నది. నువ్వు చూస్తే నిన్ను చూస్తుంది, నేను చూస్తే నన్ను చూస్తుంది. ఏమిటది? అద్దం. చెప్పిందే చెప్పినా చిన్న పాప కాదు, ఎక్కడి పండ్లు తిన్నా దొంగ కాదు. ఏమిటది? సరైన జవాబు రామచిలుక. నీటి మీద తేలుతుంది కాని పడవ కాదు, చెప్పకుండా పోతుంది కాని జీవి కాదు, మెరుస్తుంది కాని మెరుపు కాదు. ఏమిటది? సరైన జవాబు నీటి బుడక. కాటుక రంగు కమలము హంగు, విప్పిన పొంగు ముడిచిన క్రుంగు. ఏమిటది? సరైన జవాబు గొడుగు. ఒక్క అగ్గిపెట్టలో 2 పోలీసులు. ఏమిటది? సరైన జవాబు వేరుశనగకాయ. ధన్యవాదాలు.
1: ఫ్రెండ్స్ విన్నారు కదా, ఇంతవరకు నేషనల్ హై స్కూల్ పిల్లలం వినిపించిన కదంబ కార్యక్రమం మీకు నచ్చింది కదా. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సరే మరైతే ఈ రోజుకి సెలవు తీసుకుందాం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.
3: మీరింతవరకు మల్కాజ్గిరి నేషనల్ హై స్కూల్ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

0: ఏమోయ్, మా మాస్టర్ చెప్పిన మాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని. అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారం అయినా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి, మీ తోడు, మీ నీడ.

ఈనాటి బాలానందం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 3 గంటలవుతుంది. వార్తల ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. టెలివిజన్ ఛానల్స్ పై ఉన్న 12 నిమిషాల ప్రకటనల సమయ పరిమితిని తొలగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రూల్స్ 1994 సంబంధించిన సవరణలు గెజెట్లో ప్రచురితం కావడంతో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. వందేమాతరం చారిత్రక వారసత్వ గౌరవం పరిరక్షణకు

సంబంధించి బీజేపీ ఈరోజు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ తమ పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరం గీతంలోని మొదటి రెండు చరణాలు మాత్రమే ఆలపించాలని తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ అధ్యక్షులు నితిన్ నబిన్ ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు. దేశీయ డిమాండ్ను తీర్చడానికి దేశంలో తగినంత చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, సృజనాత్మక రంగాలు వంటి విభాగాల్లో తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్పూల్ సిటీ డెవలప్మెంట్ విభాగం ప్రతినిధి బృందం ఆసక్తి చూపింది. ఈ మేరకు లివర్పూల్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లండన్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైదరాబాదును ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలు వివరిస్తూ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, పరిశోధన కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని కోరారు. డిసెంబర్లో జరిగే గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలంటూ వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. టెలికాం, బ్రాడ్కాస్టింగ్, ఎయిర్పోర్టు రంగాల వివాదాల వేగవంతమైన పరిష్కారానికి నైపుణ్యం కలిగిన వ్యవస్థలు అవసరముందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన సదస్సులో ఆయనతో పాటు టీడీఎస్ఏటీ చైర్పర్సన్ జస్టిస్ టీఎన్ పటేల్ మాట్లాడారు. రాష్టంలో అర్హులైన పేదలందరికీ విడతల వారీగా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. కొత్త టెక్నాలజీతో ఇందిరమ్మ మోడల్ టవర్స్ నిర్మిస్తున్నామని రాష్టపతి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు నిజామాబాద్లో తెలిపారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవానీ ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 48 మంది ఉపాధ్యాయుల్లో తెలంగాణ నుంచి ఈమె స్థానం దక్కించుకున్నారు. గోల్కొండ కోట వెనుక భాగంలో ఆర్టిల్లరీ సెంటర్ నిర్వహిస్తున్న పనుల వద్ద ఒక రహస్య సొరంగం బయటపడింది అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు సరికాదని, ఆ నిర్మాణం ఒక చిన్న దీర్ఘచతురస్రాకారపు రాతి గది అని, దీనిపై సమగ్ర వివరాలు సేకరిస్తున్నామని భారత పురావస్తు సర్వే హైదరాబాద్ సర్కిల్ అధికారులు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ద రేట్ ఆఫ్ ఏఐఆర్ న్యూస్ అండర్స్క్రోర్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:03 దాటి 45 సెకండ్లు అవుతుంది. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 400.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈ సాయంకాలం మా ప్రసారాలు ప్రారంభం. ముందుగా తెలుగులో వార్తల ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వందే మాతరం గీతం పట్ల అవగాహన కల్పించడానికి బీజేపీ దేశవ్యాప్త ప్రచారాన్ని చేపట్టనున్నట్లు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తెలిపారు. పార్టీకి కొత్తగా నియమితులైన జాతీయ స్థాయి బాధ్యుల తొలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భూభారతి 22A అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ధరణిని రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ భూభారతి పేరుతో లక్షల ఎకరాల భూములను దోపిడీ చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సిలిగురలోని సుక్నాలో ఉన్న ఒక రిసార్టులో సీనియర్ గూర్ఖా నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి తామంతా సిద్దంగా ఉన్నామని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం సహకరించాలన్నారు. పేద గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి బెల్లంపల్లిలో జూనియర్ సివిల్ జడ్జ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులను హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక ఈరోజు ప్రారంభించారు. విద్యాశాఖ టీశాట్ మధ్య అకాడమిక్ విద్యా ప్రసారాలపై ఈరోజు హైదరాబాద్లోని డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ఒప్పందం కుదిరింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఈరోజు సాయంత్రం

సాయంత్రం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. దేశీయ ఈక్విటీ సూచీలు వరుసగా రెండో వారం కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ వారంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లోని 30 షేర్ల సెన్సెక్స్ 468 పాయింట్లు నష్టపోయి 77541 వద్ద ముగిసింది. హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్నగర్లో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో మధ్యప్రదేశ్ నుంచి వచ్చి కొండాపూర్లో నివసిస్తున్న టైల్స్ కార్మికులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:03 దాటి 47 సెకండ్లు. ఇప్పుడు వినండి జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథలో భాగంగా హరబంతి పూబంతి చామంతి కథ 3వ భాగాన్ని శ్రీ మల్లబోయిన తిరుపతి వారి బృందం వినిపిస్తారు.

మరి గ్రామం జూలపల్లి, మండల్ కమాన్పూర్, జిల్లా పెద్దపల్లి, ఎల్లబోయిన తిరుపతి బృందం, చెప్పబడిన కథ అరిబంతి పూబంతి షాబంతి కథ, ఇది మూడో భాగం. మరి రాఘవ రఘురామచంద్ర అరిబంతి రాజు పూబంతి రాజు షాబంతి దేవి ఢిల్లీపురి పట్టాన ఎప్పుడున్నారు, ఢిల్లీపురి పట్టాన ఎప్పుడైనా కానీ ప్రేమతోటి చెల్లె అక్కడ ఉండంగా కళ్ళు వచ్చిన అరిబంతి రాజు పూమంతి రాజు బాయికాడు మాట్లాడుకుంటూ ఉండగా మా పరమాత్ముడు వైకుంఠం వెళ్ళిపోయాడు. అయ్యా భగవంతా, ఈ మాకు చెల్లె లేకపాయే, ఈ మా తల్లి దూరం అయిపోయే, మా తండ్రి దూరం అయిపోయే, అడవిలో ఉన్న మా కన్ను లేకుండా కళ్ళొచ్చాయి, మా చెల్లె మాకు కావాలని మా పరమాత్ముడు ఎటువంటి బాగుండది, ఏనంగా వచ్చినము, ఏనంగా మాకు తొవ్వదేదు దారి లేదు, ఏనంగా వచ్చిన మా తండ్రి అని అడవిలే ఎడవంగా ఢిల్లీపురి పట్టణంలో పడ్డా ఢిల్లీ మహారాజు బిడ్డ రూపవతి దేవి. ఆ కళ్యాణానికి పెళ్లికి ఆవాలి పెరిగి ఉన్నది, లగ్గానికి ఆవాలి పెరిగి ఉన్నది. ఢిల్లీ మహారాజు ఏమని చెప్పాడు, ఓ బిడ్డ నీకు కళ్యాణం చేస్తే లేక లేక నాకు ఒక బిడ్డవు, నీకు రాజుల కుమారులు తీసుకొచ్చి లగ్గం చేస్తే బిడ్డ అంటే, నానా అటువంటి రాజకుమారులు తీసుకొచ్చి లగ్గం చేస్తావు గాని నాకు నచ్చిన అబ్బాయి కావాలి, నేను ఒక సయంవరం కడుతున్నా నానా, సయంవరం గెలిచిన పిలగాని నేను లగ్గమాడతానన్నది, కులము తోడి పని లేదు గుణము తోడి పని, సయంవరం గెలిచిన వాడిని లగ్గమాడతానా అని. ఎటువంటి సయంవరం అంటే ఆ బాణి యొక్క బాయిలోన మూడు వస్తువులు కట్టేస్తున్నా, ఆ మూడు వస్తువుల పేర్లు చెప్పి నన్ను లగ్గం చేసుకున్న మానవుడు అయితే కచ్చీరం కంటే ఎలటి ఏను ఎలటి ఏను అంబారు అంబారు కట్టి అంబారు అంబారు ఏను తీసుకుపోయి ఎవరు పూలదండ ఎవరు మెడలేస్తుందో నాకు భర్త అన్నాడు. అన్నవోళ్ళే రాజాజిరాజు నాలుగు దేశాలకు ఉత్తరాల వంపిళ్ళు, నా మెడలేస్తే నేను రాజునైతా, నా మెడలేస్తే నేను రాజునైతా, రాజు బిడ్డను నేను లగ్గమాడతానని 12 మంది చక్రవర్తులు రాజాజిరాజులు ఎంతో మంది

రాజ్యం కాడ తీసుకురాగానే రాజు ఢిల్లీ మహారాజు కళ్ళ చూశాడు. రాజాదిరాజులు నిన్న ప్రజలందరూ చూస్తుండే, ఎవరో అచ్చగాడు ఉచ్చగాడు వరిజేసి పరిజేసి భార్యను గట్టి మూరుడు విసి ఉన్నది. మరి ఎప్పుడే కనిపి వస్త్రాలు లేకుండా ఎప్పుడు ఎవరో తువ్వండి ఉచ్చగాన లెక్క ఉన్నారా అని సాధుల్లో సాధులు ఎక్క ఉన్నాడు, మునుల మునులు ఎక్కువ ముక్కు వీనే ఏడుచుకొని ప్రజలందరూ చూస్తున్నారు. రాజు అప్పటిదప్పుడు ఎప్పుడు కానీ మంగళవాన తీసుకొచ్చినాడు, ఇప్పుడు సౌరంటాలు చేయించు సమాసాకలు మంగళవాన విలిపించుకొని ఇలువైన వస్త్రాలు కట్టించినాడు. రాజుకు భుజ కిరీటాలు పెట్టిండే, భుజ కిరీటాలు పెట్టగానే రాజు ఆదిరాజు వజ్రం వజ్రమే బంగారం బంగారమే, 12 ఏళ్ళు బాధ పెట్టినా గాని బంగారం వజ్రం లెక్కనే ఉంటారు. హరిబంతిరాజు రాజకుమారుడు కాబట్టి ప్రేమతోటి చదువుకుంటా, అయ్యా నా చంద్రాగిరి పట్టణం, నా పేరు హరిబంతిరాజు. మరి ఆనాడు ఎప్పుడు కనుక అందరూ రాజాది రాజులు 1,000,000 మంది ఉండగా ఆకాశం ఎత్తి మంది లేచినారు, భూమి మీద గద్దె లేచినారు, రూప అధికులు హరిబంతి మహారాజు.

రాజు ఏమన్నాడు, అల్లుడు ఆ రివంతేవా రాజా, రాజభారం నీకు అప్ప చెప్తున్నాను, బంగారు కీటములు ఇచ్చి నువ్వు ఎత్తిపెట్టి పట్టాభిషేకం కట్టించును. రివంతి మహారాజు రాజ్యానికి రాజు అయి బంగారు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. మరి మంత్రి ఎప్పుడు జోగురాజు అయినా వాళ్ళ చెల్లెని చేసుకున్నాను తెలియదు, వాళ్ళ చెల్లె శావంతి దేవి భర్త మంత్రి జోగురాజు మంత్రి తనం చేస్తున్నాడు. మరి బాబా బామారుడు ప్రేమతోటి రాజ్య పరిపాలన చేయని చిన్నోడు వండుకున్నప్పుడు ఏనుగా తీసుకొని వచ్చింది కాదు చిన్నోడు తెలవని, ఇక్కడ ఏదో కోటి వేల మృగాల అడుగులు ఉన్నాయి, ఈ బాయికాడ ఎవరు లేరు మా అన్నను ఏదో అచ్చి మింగిపోయింది అనుకున్నాడు. అన్నా అన్నా అన్నా నాకు కళ్ళొచ్చినాక మా చెల్లె దూరమైంది నాకు అన్న దూరం అయిపోయిందా అని పరమేశ్వర జగదీశ్వర ముక్కుందా మురారి నల్లనయ్య నాగభూజనం మధ్యనొట్టు గౌతమేశ్వర కాళేశ్వర ముక్తేశ్వర జూలపెల్లి పరమటు నో పర్వతాల మల్లయ్యా చంద్రాగిరి పట్నం వచ్చి కడుపుచ్చగాను ఎక్క చిప్ప చేత పట్టుకొని సంద గౌరవ పడుకుండు అయ్యా

కొడుకు వంతి రాజు ఏడుచుకుంటే ఏడుచుకుంటే చంద్ర ఆగిరి పెట్టడం వచ్చి వాడవాడ గల్లి గల్లి తిరిగంగా సాయంత్రం వెళ్ళాం. ఉమ్మడి సాహుకారు ఉంటే సాహుకారి గద్దె మీద వండుకున్నాడు. మరి సాహుకారి కళ్ళ చూసిన్ను 1000 రూపాయలు పెడితే 2 లక్షల రూపాయలు పెడితే మనకి కావాలన్నాడు ఎవర్రా.

వాయి లేదు వాయి లేదు అన్న దూరం అయిపోయింది, చెల్లి దూరం అయిపోయింది, చిన్ననాడు మా తల్లి చచ్చిపోయింది, తిరిగి పెద్దమైన ఇంకా మా నాన్న మమ్మల్ని దూరం కొట్టిండు. నేను అతిథులు అయిపోయింది అయ్యా, నేను ఒక్కదాన్ని అయిపోయినాను, కొడుకా నువ్వు బాధ పెడకురా, బట్టకు పొట్టకు పెడితే నా ఇంటికాడ నవ్వుకురండు అని చెప్పిండు. సాహుకారు ఇంటికాడ పెండ తీసుకుంటా, దుడ్డిలో కాసుకుంటా, ఆకులు కాసుకుంటా, బొయ్యలు కాసుకుంటా, ఇంట్లో శివగిరి చేస్తున్నాడు. ఆ దుకాణంలో కూసుకొని రోజు కోసం మనం అమ్ముతుండే, చదువుకున్న పిల్లగాడు కాబట్టి, రాత్రి ఇండల పుట్టింది కాబట్టి, క్షత్రియ కులంలో పుట్టింది కాబట్టి బుద్ధి జ్ఞానాలు బాగున్నాయి, తెలివి బాగున్నదని ఒక్క నాటి కాలంలో ఇప్పుడు ఆ కోడ సాహుకారు ఏమన్నాడు, నీకు చదువుల శాస్త్రాలు బాగున్నట్టు లెక్కలు బాగున్నాయి, నీకు బుద్ధి బాగా ఉన్నది, మరి పరదేశం వెళ్ళిపోదాం కొడుకా, వేరే రాష్ట్రం వెళ్ళిపోయి మరి ఇతర భాగ్యం ముత్యాలు వరాలు బేరం చేస్తామని, మరి ఒకనాడు ఎంబడి పెట్టుకొని గుమస్తలు ఎక్క ఎంబడి తీసుకొని మరి కోడ సాహుకారు ముచ్చంపనగరం అవుతారు.

0: ఓ బిడ్డ నువ్వు ఇలా పెళ్లిడికి వచ్చిన బిడ్డని ప్రేమతో పెళ్లి చేస్తానన్నప్పుడు, అయ్యో నాయనా నన్ను వేసుకున్న పిల్లగాడు మాత్రం చూసినవా, అగో అటువంటి 66 రాజ్యాలకు అధిపతి, 77 దేశాలకు దేశపతినైనా నేను వేసుకున్న పిల్లగాడు మాత్రం, నేను ఒక 3 వస్తువుల పేరు చెప్పి బావి లోపల వేసిన మాత్రం చూసిన ఒక స్వయంవరం ప్రకటిస్తే స్వయంవరం లోపల ఎవరు గెలుస్తారో అతన్నే పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు, తండలు తండలు కదిలచ్చి మాత్రం చూసినవా ఆ బావిలో ఉన్న 3 వస్తువుల పేరు ఎవరు చెప్తలేరు. సావుకారు కూడా వెళ్ళిపోయినప్పుడు కోమట్ల సావుకారు కూడా తెలియక మాత్రం చూసిన తప్పు ముచ్చట చెప్పినాడు.
1: సావుకారు మనసులో పడేమనుకున్నాడు, మల్లున్న కానీ జాతర జరుగుతుంది, మందున్న కానీ గిరాకీ అవుతుంది, ఇప్పటికా ఎప్పుడు నా కింద ఉన్న భూమంతి రాజా ఇక్కడ మంది బాగున్నారని బాయికాడికి వస్తే పెద్ద బోర్డు రాసి ఉన్నది, స్వయంవరం కాడికి వచ్చి బాయికాడికి వచ్చి ఎవరైనా అడిగిన చెప్పలేదు, ఆ బాయిలో చూస్తే వస్తువుల పేరు దొరకలే. ఇప్పటికా నువ్వు చదువుకున్నావు, నీకేమైనా తెలివింటే ఈ బాయిల వస్తువుల పేరు చెప్పు కొడక, నేను లగ్గం ఆడతా అన్నాడు. ఆ ముసి ముసి నవ్వుకుంటే వరాన పుట్టింది కాబట్టి, శివుని వరాన పుట్టింది కాబట్టి పరమాత్మని జ్ఞాపకం చేసుకుని ఆ పెద్దలను జ్ఞాపకం చేసుకుని ఆ భూలోకానికి బాయిలను చూశాడు. బాయిలో ఇప్పుడు పరమాత్మకి అర్థంలో కనిపించినట్టు ఆ పిలగానికి దేవదేవుని వరాన పుట్టింది కాబట్టి 3 వస్తువులు కనిపించినాయి. రడవేలి ఉండే రడవేలి కొట్టి ఓ రాజులారా, ఇక్కడ ఒక దారానికి గాలం కట్టిన గాలానికి ఎర్ర మెట్టిన్ను చెవుడం ఉన్నది గుంజి చూడమన్నాడు. మరి రాజాది రాజులు 1000 మంది దారవెక్కి చూడంగా ముచ్చం పోవడం ఉమ్మగాలానికి గుచ్చి ఉన్నాను. జయము జయము జయము జయమని రడవేలు కొట్టుకుంటూ సప్పట్లు కొట్టు ఉన్నాం. రాజ కచ్చీరు కాడ తీసుకొచ్చినారు రాజుల బిడ్డ పూలమాన పట్టుకొని కిలా కిలకిల.

తగిన వరలు దొరికింది కొడకానివ్వాలి అంటే నా పేరు వారి భంతి మహారాజు అన్నాడు. ఆ సావుకారి కపటం తలసిండు. అరే మానవునికి నిలువెల్ల ఇస్తామంటారు, అరే నా కింద ఉన్న గుమస్త పాలేరు వానివి, ఇవాళ నువ్వు రాజుల ఇళ్ళ లగ్గమాడుతున్నావా? ఆ ఆడిపిల్లలు నేను చేత పట్టబోతే నా బతికి ఎందుకు అనుకున్నాడు? అయ్యా నేను చెప్పు అన్న, అతడు చెప్పిండు నాకు లగ్గం అని అడ్డం వస్తుండే సావుకారిని ఇచ్చిండు, అటు పక్క తెప్పి కట్టేసి మహారాజుకు లగ్గం నాగ వెళ్ళి చేసినారు. లగ్గం నాగ పెళ్లి చేసి రాజ పట్టాభిషేకం కడతానన్నప్పుడు, అయ్యా నాకు తల్లి దూరమైంది, మా తండ్రి దూరమైంది, నా చెల్లె దూరమైంది, నేను రాజ్యం వీలనంటే మీకు కొన్ని రోజులు నేను మళ్ళేస్తా, నా అన్న దొరికినాక నేను మళ్ళేస్తా, నా భార్య తీసుకొని నేను పోతానన్నాడు. ఆ సావుకారు వచ్చేయమన్నాడు, ఇప్పటికాను క్షత్రియ కులంలో పుట్టింది అన్నావు, నా కింద నౌకరుంటానన్నావు, నా చేతిలో చేయి చేసిన అన్నమాట తప్పినామంటే నేను అన్నమాట తప్పలేదు, వద్ద వాడలేదు, నీ కింద మా అన్న దొరికరాకరా, నేను నీ కింద కొలువై ఉన్నాం, అన్న దొరికరాక నువ్వు చెప్పినట్టు పనులు చేస్తాయ్యా సావుకారి ఇంటి ఓదమా అని భార్యను తీసుకున్నాడు సావుకారి ఎమ్మడి.

నది గంగా పలం ఒడ్ల పలం నీళ్ళు వస్తున్నాయి. ఒడ్ల పలం నీళ్ళు వస్తూ ఉంటే ఆ పడులు నడుస్తున్నాయి, ఓడలు నడుతున్నాయి. ఆ సావుకార చూసి ఆ బెత్తవాళ్ళని తీసుకొని, ఒరే బెత్తవాళ్ళారా, నేను పక్కకు కూర్చుంటా, నా నాయమ్మడు ఒక పాలేరువాడు ఉన్నాడు, ఒక అమ్మాయి ఉన్నది, ఆ పాలేరువాణి అడిగి గంగలకు మీనాక నదిలో ఉన్న జబ్బుండి మనసుకి మాడిగా.

రంగరంగరంగ నదిలోని గచ్చరన్నటి గంగల గచ్చర బెస్తోళ్ళు ఆ భంతి మహారాజు ఈ ప్రశ్న చేసి నీళ్ళల్లో దొబ్బిండ్రు. అవలొట్టుకు సాహుకారి పడవయ్యారు వచ్చినది. పిల్లగాడు ఒక్కరోజు కాదు 24 గంటలు నీళ్ళల్లో ఇది క్షత్రియ విద్య తెలుసుకున్నవాడు నీళ్ళల్లో మునుక్కుండా పోతుండు. సాహుకారు వచ్చి అమ్మా నీవే నాకు వారి నేనే నీకు వర్తనమ్మా రా ప్రేమరమ్మ నీ గుమ్ముగ్గులాడంగా. చదువుకున్న పిల్ల గుణమంతురాలు ఎప్పుడైనా రాజుల బిడ్డ కాబట్టి సాహుకారుని మోసం నీ మోసంతో జయించాలి అని ఏమనుకున్నది. అయ్యా నేను 12 ఏళ్ళు ఒక రథం పట్టినా నన్ను 12 రోజులు 20 రోజులు నన్ను ముట్టరాదయ్యా నేను అడిగిన దానవి నేను ఒక కేదారేశ్వరి రథం పట్టిందని చెప్పింది. కేదారేశ్వరి పూట పెట్టుకుని వచ్చిన ఏది 21 బంగారం అంటే బంగారు సాటగా ఉన్నది. మోటోళ్ళ ఇంటికి అక్కడ రథం పట్టినది. వచ్చిన వారికి రోజు రోజు పూజ చేసుకుంటా బంగారం ఎండి దానం చేస్తున్నది. సాహుకారు ఇల్లు లాసు చేసుకుంటున్నది గాని ఇళ్ళల్లో పిల్లగాడు పరమాత్మడు కళ్ళ చూసి నీ పిల్లగాడు ఎవరికి సాయం చేసిండే. ఒకనాడు ఆగుల వేపంగా షాప గడ్డకొచ్చే నీళ్ళు కొట్టుకోంగా షాపలు తీసి నీళ్ళలు తీసిండు. ఆనాడు ఎప్పుడు పరమాత్మడు చూసిండు కొడకాయ ఇప్పుడు చేసుకున్న సాయం ఎన్ని అడిగేది నీ పనిచేస్తుంది. ఆనాడు ఒక షాపను బతికిచ్చినావు ఇవాళ నీ షాపే రక్షిస్తుందన్నాడు. ఏనుగంత చేప వచ్చింది ఏదో మీద కూర్చుండే పెట్టుకుని నీళ్ళల్లో మునిగే సైమాన ఆవల

ఢిల్లీ పరివర్తన పోతారని, మరి ఢిల్లీ పరివర్తన రంగ రంగ ఆరు నెలలు గడుతున్నది, ఆరు నెలలు గడవంగా ఢిల్లీ పరివర్తన ఎప్పుడైనా పాడివిల్ల ఎప్పుడు రథం పట్టిందో గారికి, మరి దోక్కుందామంటే వంగ వెళ్ళం లేదు, కలియేని వెళ్ళం మిద్దెలు మేడలు బంగారం అంత పోయింది, మరి ఆ తల్లిగారింటికి వెళ్ళిపోయింది, పట్టుకొని తల్లిగారింటికి పోయింది, మరి సాగుగారు పోగు పోకనుకుంటూ ఊళ్ళో తిరుగుతాను, ఆరు నెలల నాడికి పూమంతి రాజు అన్న ఉన్న బేడికి చేరవచ్చిండు, మరి సాగుగారు ఇంటికి వచ్చిన పానం తీస్తాడు రాజమీల వారు ఎవరో అన్నానే అతనికి తెలియదు, రాజా కత్తిని కడగట్టిన భార్యను గడ్డ ఉన్నది మూరడు విశ్వ సన్నాసి లెక్కున్నాడు, అయ్యా నా చరిత్ర చెప్తే నా కష్టాన్ని చూసి ఒక పంచాది తీర్మానం చెప్పాను, అరే సాదు ఏడుదో చెప్పని అన్న, ఇతడు అన్న తమ్ముడని తెలియదు అన్నకు, అన్నకు ఆ చీర కూర్చున్న తమ్ముడు తెలియదు, అయ్యా నా చరిత్ర చెప్తాను వినండి, నాది చంద్రగిరి పట్టణం, మా నాన్న చంద్రసేన మహారాజు, నా తల్లి చంద్రమతి దేవి, మా తల్లి చచ్చిపోయింది మూడు నెలల పిలగానప్పుడు, మా నాన్న పెంచి పెద్ద చేసుకున్నాడు, మళ్ళీ మా నాన్న యొక్క భోగం కలవతిని లగ్నం చేసుకుంటే ఒకనాడు మా నాన్న లేని సైమాన మా చిన్నమ్మ మాకు లేని నింద పెట్టి మా నాలుక తీపిచ్చింది, మా కన్ను తీపిచ్చింది, మా చెల్లె నాలుక తీపిచ్చింది, మా చెల్లె రామిప్పుడు ప్రేమతోటి మమ్మల్ని ఇద్దరి అన్నగాళ్ళ కన్ను లేని మా అన్నలు తీసుకొని ఈ ఢిల్లీపురి పట్టణం వచ్చినాం, ఢిల్లీపురి పట్టణం ఎత్తుకొని అడుక్కొని తిరగంగా ఒకనాడు మా చెల్లె ఏమైందో మాకు తెలియదు, మా అన్న నీవు బాయికాడికి వచ్చి అడవిలోన పరమాత్ముడి మెచ్చి మా కన్ను ఇచ్చిండు, ఆ కన్ను వచ్చిన మూత్రాన్ని గుడి వండుకున్నా మా అన్నను ఎవరో చేతికి పోయిండు, నేను అడవిలో తిరుగుకున్న మా అన్న పేరు వరి పంచిన

జోకు రాదు గదగద అనుకుంటున్నాడు. ఏమయ్యా మంత్రి గదగద అనుకుంటున్నావు అంటే, మీ చరిత్ర ఇన్నాక మీ చెల్లెను వనమల్ల గుడి కాడ ఉన్నప్పుడు మీ కన్నులు యొక్క పండుకొని ఉంటే మీ చెల్లెను నేనే ఎత్తుకొని వచ్చిన, మీ చెల్లెను నా దగ్గర ఉన్నది నేను లగ్గం చేసుకున్నా అని గానాడి ఎప్పుడు ప్రేమతో మాట్లాడంగా. మరి రాజపగన రాస పద్ధతి ప్రకారంగా చెల్లెని పల్లాకి లోడు కూర్చుండి పెట్టి తీసుకొచ్చిండ్లు. కన్నులు లేనప్పుడు మా చెల్లెని ఎత్తుకపోయిన వాడిని పానం తీయబో.

ఉండే పిల్లే చామంతి దేవి అన్నారు మంచి రాజా, నా భర్త పానం తీసి నన్ను ముండన చేయకు, తను మెచ్చింది రంభ తను మునిగింది గంగ, నా భర్తను మించిన భాగ్యం లేదు అని ఆనాడు అన్నలకు దండ మెట్టిల్ని. అన్నారు మంది రాదు తమ్ముడు మంది రాదు చెల్లె చామంది దేవి, మరి భార్యలను అడ్డుకోని ముగ్గురు ఆరుగురు అత్తిని కలిగేడు వెళ్ళ కవనం.

యాదగిరిపట్నం వచ్చే వరకు ఫోన్గా చెల్లేయమని చెప్పింది. ఆడిబిడ్డ శాపన ఆర్తివాన శాపన ఎన్నేళ్లకైనా ఎత్తుకొట్టాలి అన్నమ్మా. ఎవరి పాపం ఉంటే అల్లే అనుభవించాలని ఏడు దోషులమంటే ఎత్తిపోసింది. ఆ పిల్లలు ఎలాంటి పాపం చేయలేదు కాబట్టి లేని పాపాలు ఓడిగట్టింది కాబట్టి చిన్నమ్మకు పిల్లంత కుష్టాలు చేసింది. మరి నాన్నకు అన్నం పెట్టే దిక్కు లేకుండా కడు బుచ్చగానయ్యి రాజులో చిద్రసేన మహారాజు ఊళ్ళే బుచ్చ మీద గుండాడు కదింటున్నాడు. ఎవరో రథం మీద తునికి పిల్లలు ఎవరో రాజవేలు కొమ్మంట దేశవేలు కొమ్మంటని కన్న తండ్రి గిరిగిది ఊరి గచ్చి రథాన్ని గడ్డమచ్చి పిల్లలకు దండం పెట్టి రాజ్యం వేలుకుని నాకు ఇక్కడ అన్నం పెట్టుంది అని దండం పెట్టంగా ఆడబిడ్డ కళ్ళ చూసి గిరికి దిగురికి వచ్చింది నానా నీకు గిలాంటిగా చచ్చిందా. ఆనాడు భార్య భావం భ్రమ చూసి మమ్మల్ని ఎల్లగొట్టిన మార తండ్రి నీ బిడ్డ శామంతి దేవిని కొడుకు వారి మంచి రాజు కొడుకు పూ మంచి రాజు అని చెప్పంగా ఆనాడు ఇద్దరు కొడుకులు తీసుకొని దగ్గర లూకొని మిద్దళ్ళ మేడల్లోకి వచ్చి తానం చేసి కమలం అన్నం తినంగం. చిన్నమ్మ ఏది అంటే చిన్నమ్మ కుష్టా చేసి మిద్దళ్ళ మేడలు ఉన్నది పాపిష్టమున్న తిరుమాగ్రాలని గానాడు వాడి బిడ్డ.

నా భోగం దాని పాలం వెళ్ళి పోవంగ తండ్రిని పట్టుకోని కొడక అరిమంతి రాజా గారు ఎప్పుడే గానీ ఢిల్లీపురి పట్టణానికి అరిమంతి రాజు రాజు భూపంచి మహారాజు ఉచ్చంబున గృహానికి రాజు ఆడి బిడ్డకు ఆనాడు ప్రేమతో చంద్రాగిరి పట్టణాన్ని తండ్రి ఏళ్ళ పట్టణాన్ని మీద కూర్చుండబెట్టి అన్నదండి క్రీడ చెల్లె చాబండికి

పట్టడానికి ఎప్పుడే కానీ చామంతి దేవి రాజ్య పరిపాలన చేస్తున్నది. ఎప్పుడైనా ఢిల్లీపురి పట్టడానికి పెద్దవాడు రాజ్యం ఏలుతున్నాడు. చంపునగరానికి చిన్నవాడు రాజ్యం ఏలుతున్నాడు. దానము దానము దానం అనుకుంటే దానం చేస్తున్నారు. పగలు సూర్యుడు వెలుగు రాత్రి చంద్రుడు వెలుగు దానమే మూడు లోకాలు కలిగి అన్నారు. తల మీద గొడిగన్నారు. ఈ కథ ఇక్కడికి సంపూర్ణం.

మీరు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథలో భాగంగా హరబంతి పూబంతి చామంతి కథ మూడవ భాగాన్ని శ్రీ ఎల్లబోయిన తిరుపతి మరి బృందం ఆలపించగా విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: శ్రోతలు చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం వింటారు. ముందుగా శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం కోసం మెగాస్టార్ చిరంజీవి కేకే పాడిన పాట విందాం. రచన సంగీతం దేవి శ్రీప్రసాద్.
2: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: ఏమైందన్నా?
1: ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని, కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

మాట్లాడే నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కలలు కన్నాను, ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది.

0: ఏమైంది?
1: తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
1: మా ఇంటి బంగారం చిత్రం కోసం చిన్మయ శ్రీపద, పుణ్యశిల్వ పాడిన పాట విందాం. గీత రచన రెహమాన్, సంగీతం సంతోష్ నారాయణ్.

0: అత్యవసర సమయమా? చేతిలో డబ్బు లేదా? అయితే ట్రస్ట్ కి రండి.
1: మీ ఇంట్లోని పాత బంగారాన్ని ట్రస్ట్ లో అమ్మి బెస్ట్ వాల్యూని పొందండి. ఏ జ్యువెలర్ దగ్గర కొన్న బంగారమైనా సరే ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో 10 మినిట్స్ లోనే 100% ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీతో బెస్ట్ ప్రైజ్ ని పొందండి.
0: మరిన్ని వివరాలకు 8592916917 కి కాల్ చేయండి.
2: ఇప్పుడు వినండి, లీడర్ చిత్రం కోసం నరేష్ అయ్యర్, శ్వేతా పండిట్ పాడిన పాట. గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతం మిక్కీజే మేయర్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:45. ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. వేళ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో ఖరీఫ్ పంటల్లో మొక్కజొన్న సస్యరక్షణ గురించి సిరిసిల్ల తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సాయి కుమార్ అందించే వివరాలు విందాం. 7:10 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ at 9. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ సంచిక కార్యక్రమం. ఇవాళ రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రేపటి మా ప్రభాత ప్రసారాల్లో 6:10 బైబుల్ సూక్తుల్ని వినిపిస్తారు పాస్టర్ జాషువా. 6:15 భక్తి రంజని కార్యక్రమంలో కేశవతీర్థస్వామి రచనల గురించి వింటారు. రేపు 6:30 పొలం పనుల కార్యక్రమంలో వానాకాలంలో ఆరుతడి పంట సాగు ఈ అంశం గురించి ఎలక్ట్రానిక్ వింగ్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సుధారాణి గారు అందించే వివరాలు విందాం. మరియు మొక్కజొన్న రకాల ఎంపికలో సాగులో మెలకువలు ఈ అంశం గురించి వింటారు. రేపు 7:00 మహబూబ్ నగర్ జిల్లా సమగ్ర నివేదికను అందిస్తారు జి రవికుమార్ యాదవ్. 7:15 ఈ మాసపు పాట. 7:35 స్తుతిమాల. 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం. రేపు 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితా లోకంలో చాకలి ఐలమ్మ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారితో పరిచయం. రేపు 2:30 బాల వినోదం కార్యక్రమంలో ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొలారం విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. రేపు 3:00 సమన్వయ నాటక కార్యక్రమం దేవసేన నాటకం. రచన SDV అజీజ్, నిర్వహణ డాక్టర్ సాంబ.

శివరావు కండ్రాతి. రేపు సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానంలో భాగంగా కిరాతార్జునీయం కథను మొదటి భాగాన్ని శ్రీ పిల్లుట్ల ముకుందం మరియు బృందం ఆలపించగా వింటారు. రేపు సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో వానాకాలంలో కంది పంట సాగు, ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు విందాం. రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, ఈ అంశం గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన్ గారితో పరిచయం. పరిచయకర్త సిఎస్ రామగోపాల్. రేపు రాత్రి 8:03 కరెంట్ అఫైర్స్, 9:15 స్పాట్ లైట్, 9:30 నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ టాక్స్. రేపు రాత్రి 10:00 రవి వాసరియ. అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమం శ్రీ ఎస్ మునిరత్నం బృందం వరిచే నాదస్వరం వాద్య సహకారంలో భాగంగా నాదస్వరం శ్రీ ఆవులపాటి శరత్బాబు, ప్రత్యేక డోలు శ్రీ ఎన్ కృష్ణమూర్తి. ఇవి ఇవాళ మరియు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: these formulations. The government said the use of such combinations may pose risks to children below 4 years of age, and safer alternatives are available. The Supreme Court has settled more than 400 cases on the first day of a three-day special Lok Adalat being held as part of the Samadhan Samaro initiative. The cases include matrimonial and property disputes, motor accident claims, land acquisition and compensation matters, tax disputes and service and labour cases pending before the top court. The Supreme Court said the initiative reflects its continued efforts to promote mediation and other consensual methods of dispute resolution as an important part of the justice delivery system. The special Lok Adalat, which began yesterday, will continue till tomorrow. A report in American media says that in Pakistan, 15 years after the assassination of Shahbaz Bhatti, first Catholic federal minister for minorities and a prominent champion of religious freedom, minority communities including Christians, Hindus and Ahmadis continue to face discrimination and attacks on places of worship across the country. According to the report, the abuses also include abductions, forced conversions and child marriages alongside the misuse of the country's blasphemy laws. Shahbaz Bhatti was assassinated in Islamabad on March 2, 2011 for his vocal opposition to Pakistan's blasphemy laws. In Odisha, the flood situation is showing signs of improvement, but large pockets of north and coastal Odisha remain inundated, with about 14 lakh people affected across several districts. Heavy rain is continuing in several districts in Madhya Pradesh due to the monsoon trough, cyclonic circulation and a low pressure area. And with that, we end this news bulletin.
1: Akashvani నిలయంలో సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు విందాం.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భూభారతి 22A అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి తామంతా సిద్దంగా ఉన్నామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పేద గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. వార్తలోని వివరాలు. భూభారతి 22A అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ధరణిని రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ భూభారతి పేరుతో లక్షల ఎకరాల భూములను దోపిడీ చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. నివాస గృహాలు, ప్రైవేటు భూములను అక్రమంగా 22A నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో బీజేపీ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ లిటిగేషన్లు క్లియర్ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు 30% వరకు వాటాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత 3 భూ లావాదేవీలను పునః పరిశీలిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
3: 22A నిషేధిత జాబితాలోకి ప్రభుత్వ భూములు, గ్రామకంఠ భూములు మాత్రమే ఉండాలి. కానీ ఈ రోజు ఏ రకంగా ప్రైవేట్ భూములను 22A కింద పెట్టి మరి ఎందుకు ప్రజలను వేధిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చెప్పాలి. దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఈరోజు పూర్తిగా భూ వ్యాపారాలను ప్రోత్సహిస్తా ఉన్నది పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.
2: రాజకీయాలకు అతీతంగా రాష్ట ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి తాము సిద్దంగా ఉన్నామని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ అభివృద్దికి కేంద్రం సహకరించాలని మంత్రి కోరారు. ఈరోజు పల్లెపల్లెకు పొన్నమన్న పల్లెపల్లెలో ప్రజాపాలనా కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. పేదల సొంతింటి కలను సాకారం చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు నిజామాబాద్ నగరంలో ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించి గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో 400 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయింపు పత్రాలను మంత్రి పంపిణీ చేశారు.

0: ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ,
1: రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆడబిడ్డ అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కులము మతము ప్రాంతమని అడగకుండా అర్హులైన ప్రతి ఆడబిడ్డకి ఇల్లు మన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాము.
0: ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ భూపతిరెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి బెల్లంపల్లిలో జూనియర్ సివిల్ జడ్జ్, జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులను హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక ఈరోజు ప్రారంభించారు. ముందుగా మందమర్రిలో కోర్టులు ప్రారంభించిన అనంతరం బెల్లంపల్లిలో కోర్టులు ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యలు నివారించవచ్చన్నారు. కోర్టుల్లో కేసుల వాయిదా కాలాన్ని తగ్గించి త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేయాలని న్యాయమూర్తి సూచించారు. తెలంగాణలో హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం అందక ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని ప్రైవేటు ఆసుపత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని, ఉద్యోగులకు ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పేద గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈరోజు నిర్మల్ జిల్లా ఉట్నూరు బాలికల ఆశ్రమ పాఠశాలను మంత్రి సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశేష, ఐటీడీఏపీఓ మంద మకరందు, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో 22A నిషేధిత భూముల వ్యవహారంపై బీజేపీ ఆందోళన బాటపట్టింది. 22A జాబితాలో జరిగిన అక్రమాలు, తప్పిదాలపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట ఉపాధ్యకులు రఘునాథ్ వెరవెల్లి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: మంచిర్యాలలో కూడా 1000 ఎకరాలు 22A నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఇదంతా కూడా దేని గురించి? ఇదంతా కేవలం ఒక స్కామ్. గతంలో మనం చూసినాం, యుఎల్సీ ఎల్ఆర్ఎస్ పేర్ల మీద ఇబ్బంది పెడుతుంది. అంటే ఇది పైసలు సంపాదించడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక స్కామ్, ఒక కుట్ర.
0: ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట ప్రభుత్వం అక్రమంగా 22A నిషేధిత జాబితాలో చేర్చిన రైతుల భూములను ఆ జాబితా నుంచి తొలగించి న్యాయం చేయాలంటూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవల్ లక్ష్మి, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలంటూ డిమాండ్ చేశారు. జనగామ జిల్లా వేలేరు, ధర్మసాగర్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కొత్త డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 2 కూలీలు ప్రాణాలు కోల్పోయారు. వీరు మధ్యప్రదేశ్ నుంచి వచ్చి కొండాపూర్లో నివసిస్తున్న టైల్స్ కార్మికులుగా భావిస్తున్నారు. కూలిన భవన శిథిలాల పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై పడ్డంతో 2 వృద్ధులు గాయపడ్డారు. ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిని సమీక్షించేందుకు తెలంగాణ రాష్ట పర్యటనలో భాగంగా భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఈరోజు ములుగు జిల్లాలో పర్యటించారు. ముందుగా జిల్లాలోని వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లోని పోలింగ్ కేంద్రాలు సందర్శించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న బూత్ స్థాయి అధికారులతో మాట్లాడి, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో చేపడుతున్న క్షేత్రస్థాయి కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ, అభివృద్ది పనులు ముందస్తు ప్రణాళిక ప్రకారం వేగంగా పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. వేములవాడలో జరుగుతున్న ఆలయ విస్తరణ, నిత్యాన్నదాన సత్రం నిర్మాణం, బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఈరోజు సాయంత్రం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భవానీశంకర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. పవిత్రోత్సవాల సందర్భంగా రేపు, ఎల్లుండి నిత్య శాశ్వత ముక్కు కళ్యాణాలతో పాటు సుదర్శన నరసింహ హోమాన్ని రద్దు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. విద్యార్థులను సరైన మార్గంలో నడిపించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని

0: ప్రభుత్వ విప్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. తన సొంత నిధులతో 100 మంది విద్యా వాలంటీర్లను నియమించారు. ఈ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీలో ప్రారంభించారు. ప్రజలకు మరింత చేరువగా జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ను ఆయన ఈరోజు తనిఖీ చేశారు. పెండింగ్ కేసులు దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, పెట్రోలింగ్, రౌడీ షీటర్స్పై నిఘాపై సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తఫాబాద్లో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విగ్రహాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వెంకట్రామిరెడ్డిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో పాలు పంచుకోవాలన్నారు. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి సేవాస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేపట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ భవన్లో జరిగిన రాజా బహదూర్ కొత్వాల్ వెంకట్రామరెడ్డి 157వ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి పాల్గొన్నారు. ప్రస్తుత ఎల్నినో ప్రభావంతో ఏర్పడుతున్న పొడి వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రభుత్వం అందించే సూచనలు పాటించాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జనగామ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వి రమ్య సూచించారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్యూరే చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. భూభారతి 22A అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి తామంతా సిద్దంగా ఉన్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటి సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా సుషమా కుమారి. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ సిలిగుడి నగరే వరిష్ఠైః గోరఖా నేతృభిః సహ మేళనం అకరోత్. వార్తాకారస్య పంకజ్ సింహస్య అధ్యక్షతాయాం సమాహ్వానానాం సమాధానాయ ఉచ్చస్తరీయ సమిత్యాః ఘోషణా అపి జాతా. సర్వకారేణ చతుర్వర్షేభ్యః న్యూన బాలకానాం కృతే క్లోర్ఫెనిరామీన్, మెలియేట్ తథా ఫినైలే ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ ఇత్యేతైః యుక్తానాం సర్వాణి నిశ్చిత మాత్రా సంయోజనాని నిర్మాణే, విక్రయణే, వితరణే చ ప్రతిబంధం స్థాపితం. అద్య సాయంకాలె ఆంధ్రప్రదేశస్య విశాఖపట్టణం నగరే బ్రిక్స్ యువా మంత్రిణాం సభా ఆరభ్యతే. భారతః సోమాలియాదేశేన సహ 22 భారతీయ నావికైః సహ విదేశీయ ధ్వజయుక్తయోః వాణిజ్యిక నౌకాయానయోః అపహరణస్య విషయ చర్చాం కరోతి. అపి చ BWF బ్యాడ్మింటన్ విశ్వస్పర్ధాయాం భారతీయ మహిళా డబల్స్ యుగ్మస్య త్రిసా జాలీ గాయత్రీ గోపీచందయోః తథా చీనదేశస్య లియూ షేంగ్ షూ టెన్ నింగ్ ఇత్యేతయోః మధ్యె ఉపాంత్యచక్రీయ స్పర్ధా సంప్రతి నవదిల్ల్యాం ప్రచలతి. పశ్చిమబంగస్య పర్వతీయ క్షేత్రాణాం సర్వైః పక్షధారకైః సహ కేంద్రీయ మంత్రిణా అమితషాహేన సిలిగుడి నగరే ఉపవేశనం ఏకం కృతం. అద్య విషయే అస్మిన్ నిర్ణయో అయం జాతః యత్ తత్రత్య పర్వతీయ క్షేత్రాణాం సమాహ్వానానాం స్థాయీయ సమాధానార్థం పూర్వ ఐపీఎస్ అధికారిణః పంకజ సింహస్య నేతృత్వే ఏకస్యాః మధ్యస్థ సమిత్యాః సంరచనా జాతా. సమితిరియం కేంద్రీయ కార్యాలయం ప్రతి ప్రతివేదనం ప్రేషయిష్యతి. సిలిగుడి నగరస్య సుకారక్షేత్రే అనుష్ఠితే అస్మిన్ ఉపవేశనే పశ్చిమబంగస్య విపక్షినేతారః సువేందు అధికారీ, అన్యే చ గణమాన్యజనాః ఉపస్థితాః ఆసన్. ప్రధానమంత్రిణా నరేంద్రమోదిన ప్రోక్తం యత్ భారతదేశేన లైసెన్స్ రాజ్ ఇత్యస్య కాలావధౌ ఉత్పాదన దండితకరణస్య స్వీయ దృష్టికోణే ఆధారభూత పరివర్తనం విహితమస్తి. సాంప్రతం తత్స్థానే ప్రాశాసనిక ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఐఎల్పిఐ ఇత్యనయా యోజనయా మాధ్యమేన పురస్కృతః క్రియ

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. చిత్రసీమలో ఇప్పుడు వినండి సాహసం శ్వాసగా సాగిపో చిత్రం కోసం విజయప్రకాష్ పాడిన పాట, సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం అనంత శ్రీరామ్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:50. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విందాం.

ప్రధానమైన పంట మొక్కజొన్నలో ఎటువంటి పోషక యాజమాన్య చర్యలను చేపట్టాలి? మొక్కజొన్న విషయానికి వస్తే ఈ పంటకు నత్రజని అవసరం ఎక్కువగా ఉంటుంది. మొక్కజొన్నలో నత్రజని ఎరువులను పంట దశను బట్టి విడతల వారీగా అందించడం వల్ల ఎరువుల వినియోగం సామర్థ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా నత్రజనిని మనం 3 విభాగాలుగా విభజించి మొక్క 10 నుంచి 15 రోజుల వయసున్నప్పుడు, అదేవిధంగా మోకాలి ఎత్తున్నప్పుడు, అదేవిధంగా టాసిలింగ్ స్టేజ్ అంటాం, ఆ స్టేజ్లో మాత్రమే నత్రజని ఎరువులను అందించాలి. భాస్వరం ఎరువులను మనం అడుగు భాగంలోనే వేసుకోవాలి. ముఖ్యంగా సుమారు 30 రోజుల వయసులో లేదా మోకాలు ఎత్తు దశలో తగిన తేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎరువులను అందించాలి. ముఖ్యంగా గత 15 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల మొక్కజొన్నలో మన రాష్ట్రంలో అక్కడక్కడ భాస్వరం లోపం గమనించడం జరిగింది. ఈ భాస్వర లోపాన్ని రైతు స్థాయిలో ఏ విధంగా గుర్తించవచ్చు? భాస్వర లోపం ఉన్నట్లయితే మొక్కలు ఊదా రంగులోకి మారిపోవడం జరుగుతుంది. రైతులు వారి పొలాల్లో ఇటువంటి లక్షణాలు గమనించినట్లయితే వెంటనే వారు 19 19 19 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ భాస్వర లోప లక్షణాలను నివారించవచ్చు. అదేవిధంగా పొటాషియం కూడా అత్యంత ముఖ్యమైనటువంటి పోషకం. సో ఈ పోషకాన్ని అందించడం వల్ల మొక్క రోగ నిరోధక శక్తి, అదేవిధంగా బెట్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది కాబట్టి పొటాషియం కూడా తప్పనిసరిగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువుల వినియోగాన్ని కూడా మనం ఈ పోషక యాజమాన్యంలో చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రైతులు వారి స్థాయిలో పొలం స్థాయిలో లభ్యమయ్యే పశుల ఎరువు, అదేవిధంగా కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు, ఇతర సేంద్రియ పదార్థాలను మనము ఈ పోషక యాజమాన్యంలో చేర్చుకున్నట్లయితే నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సేంద్రియ పదార్థాన్ని మనం

నేలలో కలియదున్నప్పుడు మన నేల యొక్క భౌతిక లక్షణాలను మెరుగుపరచడానికి ఇవి దోహదపడతాయి. భౌతిక లక్షణాలు పెరగడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరగడం, అదేవిధంగా పోషకాల లభ్యత పెరగడం, అదేవిధంగా ఆరోగ్యకరమైనటువంటి నేలను ఈ సేంద్రియ పదార్థాలు తయారు చేస్తాయి. కాబట్టి రైతులు తప్పనిసరిగా సేంద్రియ ఎరువులైనటువంటి కంపోస్టు, అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువులు, పశువుల ఎరువులు తప్పనిసరిగా వారు వినియోగించాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక అతి ముఖ్యమైన విషయం, రైతు సోదరులు కేవలం నత్రజని, భాస్వరం, పొటాషియం కాకుండా సూక్ష్మ పోషకాలు, మొక్కకు చాలా ఆవశ్యకమైనటువంటి పోషకాలు, ముఖ్యంగా జింక్ కానీ, ఐరన్, అదేవిధంగా మ్యాంగనీస్, అదేవిధంగా బోరాన్, ఈ సూక్ష్మ పోషకాలు కూడా మొక్కకు అత్యంతమైనటువంటి అవసరమైనటువంటి పోషకాలు. సూక్ష్మ పోషకాలు తక్కువ అవసరం కాబట్టి ఎప్పుడైనా వేయవచ్చు అనేది సరైనది కాదు. లోపం గమనించినట్లయితే సరైన పోషకాన్ని సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే మనం వినియోగించుకున్నట్లయితే ఈ సూక్ష్మ పోషక లోపాలను మనము అధిగమించడానికి ఆస్కారం ఉంటుంది. ఎరువు మోతాదు మాత్రమే కాదు, సమయం కూడా ముఖ్యం. రైతులు మరొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి, ఎరువు ఏది వాడుతున్నా మనది కాకుండా ఎంత మోతాదులో ఎప్పుడు వాడుతున్నాము, ఎలా వాడుతున్నాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు అధికంగా రసాయనిక ఎరువులు వాడడం వల్ల అనవసర పెట్టుబడులు పెరగడం కాకుండా మొక్కకు కూడా అది విషపూరితంగా తయారవుతుంది. అదేవిధంగా నేలలో తేమ లేనప్పుడు రసాయనిక ఎరువులను వాడకూడదు. మనకు రైట్ సమయంలో రసాయనిక ఎరువులను వాడినప్పుడు మాత్రమే వాటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి మోతాదు, ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి, ఈ మూడు అంశాలను పరిగణనకు తీసుకున్నట్లయితే ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ రసాయనిక ఎరువుల యాజమాన్యంలో నీటి యాజమాన్యం కూడా అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అధిక నీరు లేదా నీటి కొరత ఉన్నప్పుడు పోషకాల వినియోగాన్ని ప్రభావితం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంతకుముందు మనం చర్చించుకున్నట్లు అధిక నీరు ఉన్నప్పుడు కానీ, నీటి కొరత ఉన్నప్పుడు రసాయనిక ఎరువులను వేయకూడదు. నేలలో తేమ ఉన్నప్పుడు మాత్రమే రసాయనిక ఎరువులను వేయాలి. అందువల్ల పంటలకు అవసరమైనటువంటి పోషకాలు సరైన సమయంలో అందడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మన వానాకాలంలో పోషక యాజమాన్యం పాటించడానికి రైతు సోదరులు ఒక 6 సూచనలను తప్పనిసరిగా పాటించాలి. అందులో మొట్టమొదటిది భూసార పరీక్షను తప్పనిసరిగా చేసుకోవడం, భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యం చేపట్టడం. రెండవది పంటకు అవసరమైన పోషకాలను సమపాలల్లో అందించడం. మూడవది నత్రజని ఎరువులను అవసరానికి మించి వినియోగించకపోవడం. నాలుగవది సేంద్రియ పదార్థాన్ని నేలలో పెంపొందించడం. ఐదవ అంశం సూక్ష్మ పోషకాలను అవసరాన్ని బట్టి మాత్రమే ఉపయోగించాలి. ఆరవది ఎరువుల మోతాదు, సమయం మరియు వినియోగ పద్ధతిలో శాస్త్రీయ సిఫార్సులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫార్సు చేసినటువంటి పోషకాలను మాత్రమే వినియోగించినట్లయితే ఎంత పంటకు అవసరమో అంతే అందియడానికి ఆస్కారం ఉంటుంది. చివరగా రైతు సోదరులకు, సోదరిమణులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వానకాల పంటల్లో అధిక దిగుబడి సాధించడానికి మంచి విత్తనం ఎంత ముఖ్యమో సమగ్ర పోషక యాజమాన్యం కూడా అంతే ముఖ్యమైనది. సరైన పోషకం, సరైన మోతాదు, సరైన సమయంలో సరైన పద్ధతిలో పోషకాలను అందించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ, ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుతూ, రైతు పెట్టుబడి ఖర్చును తగ్గించి స్థిరమైన దిగుబడులు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆరోగ్యకరమైన నేల, సమతుల్య పోషకాలు, ఆరోగ్యకరమైన పంట, మంచి దిగుబడి, రైతుకు మెరుగైన ఆదాయం, ఇవి మనము సమగ్ర పోషక యాజమాన్యం ద్వారా సాధించే అంశాలు. అందరికీ ధన్యవాదాలు.

0: అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: చిత్రసీమలో ఇప్పుడు వినండి ఆడవారి మాటలకు అర్థాల వీరులు చిత్రం కోసం కార్తీక్ గాయత్రి పాడిన పాట. గీతరచన చంద్రబోస్, సంగీతం యువన్ శంకర్ రాజా.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులను దాటి మైత్రిని అవగాహనను పెంపొందిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల్లో వందే మాత్రం మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులు దాటి మైత్రిని అవగాహనను పెంపొందిస్తోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతను ఉద్దేశించి నిర్వహించిన వర్షాకాల సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభోత్సవంలో ఉపరాష్టపతి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాలలో సంగీతం ముఖ్యమైందన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉన్నాయని, మానసిక ఉల్లాసానికి సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకువెళ్లాలంటూ యువతను ప్రోత్సహించారు. దేశ తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అధికారులతో సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుకునా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. చికెన్స్ నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘావర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్దం చేయడంపై ఈ చర్చలు సాగాయి. సిలిగురిలోని సుక్నా రిసార్ట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీనియర్ గూర్ఖా నాయకులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డార్జిలింగ్ లోక్సభ ఎంపీ రాజు బిస్టా మాట్లాడుతూ, గోర్ఖా నాయకులందరూ తమ సమస్యలు వివరించారన్నారు. సమస్యల పరిష్కారం కోసం బీఎస్ఎఫ్ మాజీ డైరెక్టర్, ఉప జాతీయ భద్రతా సలహాదారు పంకజ్ సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వందే మాతరం వారసత్వ గౌరవం పరిరక్షణకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఈరోజు తీర్మానాన్ని ఆమోదించింది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా నియమితులైన బీజేపీ జాతీయ నిర్వాహకుల సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. సోషల్ మీడియా పోస్టులో బీజేపీ అధ్యకులు నితిన్ నబీన్ మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాల్లో వందే మాత్రం మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. జాతీయ గేయాన్ని రాజకీయ మతపరమైన ఒత్తిళ్లకు తలొగ్గే ప్రతి ప్రయత్నాన్ని తిరస్కరిస్తామన్నారు. వందే మాత్రం చరిత్ర, ప్రాముఖ్యత, ఘనమైన వారసత్వాన్ని దేశంలోని ప్రతి మూలకు తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్త ప్రచారాన్ని చేపడతామన్నారు. వందే మాత్రాన్ని భారతదేశ జాతీయ గేయంగా, భరతమాత పట్ల భక్తిభావం, స్వాతంత్ర్య సంగ్రామ మంత్రంగా బీజేపీ భావిస్తోందని పేర్కొన్నారు. వందే మాత్రం గీతంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్త ప్రచారాన్ని చేపట్టనుంది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన పార్టీ జాతీయ నిర్వాహకుల మొదటి సమావేశంలో

0: నిర్ణయం తీసుకున్నామన్నారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ గేయం వందే మాతరంలోని రెండు చరణాల తర్వాత ఆలాపనను నిలిపివేశారని బీజేపీ అధికార ప్రతినిధి తీవ్రంగా విమర్శించారు. వందే మాతరంలోని మొదటి రెండు పేరాలను మాత్రమే పాడాలంటూ 1937 అక్టోబర్లో చేసిన తీర్మానానికి అనుగుణంగా కాంగ్రెస్ ఇటీవల నిర్ణయం తీసుకుందన్నారు.
1: आज इस प्रस्ताव में भारतीय जनता पार्टी के पदाधिकारी की बैठक में माननीय राष्ट्रीय अध्यक्ष जी ने निर्देश दिए हैं कि भारतीय जनता पार्टी का प्रत्येक कार्यकर्ता देश के प्रत्येक गली नुक्कड़ कोने में जाकर वंदे मातरम का यशोगान करेगा. वंदे मातरम के विषय में लोगों को हम बताएंगे. वंदे मातरम को लेकर जिस प्रकार की कुल्छित राजनीति कांग्रेस पार्टी कर रही है उसको लेकर हम आंदोलन खड़ा करेंगे.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రష్యాలో రేపటి నుంచి 2 రోజుల పాటు అధికారిక పర్యటనను ప్రారంభించనున్నారు. వాణిజ్య, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై జరిగే 27వ భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ సమావేశానికి కేంద్ర మంత్రి సహా అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో డాక్టర్ జైశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా యువత సేవా కార్యక్రమాలు చేసేలా ప్రోత్సహించడానికి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ను నిర్వహించనుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే మాట్లాడుతూ, ఈ ప్రచారం 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించబడుతోందని తెలిపారు.
2: सेवा सेतु अभियान के तहत 15 दिन के लिए ब्लॉक लेवल पर हर योजना के संबंधित डिपार्टमेंट के आवश्यक कागजात को लेकर वहां लोग उपस्थित रहे. तो आप वहां आइए, फॉर्म भरिए, आपका नाम आयुष्मान में ऐड हो जाएगा. ऐसे सरकार के अलग अलग भिन्न भिन्न जो योजनाएं हैं जिसका लाभ सभी लोगों तक पहुंचना है, तो उनको ये मौका होगा कि उनके ब्लॉक स्तर पर सेवा सेतु अभियान का एक अपना अलग कार्यक्रम उस दरमियान होगा, उसमें वो इस मौके का लाभ लेते हुए अपने आप को इस योजना में जोड़ सकते हैं.
0: సమాధాన్ సమారోహంలో భాగంగా నిర్వహిస్తున్న 3 రోజుల ప్రత్యేక లోక్ అదాలత్లో సుప్రీంకోర్టు తొలి రోజే 400 కంటే ఎక్కువ కేసులు పరిష్కరించింది. అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న వివాహ, ఆస్తి వివాదాలు, మోటారు వాహన ప్రమాద పరిహార క్లెయిమ్స్, భూసేకరణ పరిహారం అంశాలు, పన్ను వివాదాలు, అలాగే సర్వీస్, కార్మిక రంగానికి సంబంధించిన కేసులు ఈ పరిష్కారాల పరిధిలోకి వచ్చాయి. 16 ప్రత్యేక లోక్ అదాలత్ బెంచ్ల ముందు 600కు పైగా కేసులు విచారణకు వచ్చాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఈరోజు జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన లియూ షెంగ్షు టాన్ నింగో జోడీతో 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం పాలైంది. తొలి గేమ్లో ఆరంభంలో ఆధిక్యం సాధించి ఆ తర్వాత 16-18తో వెనుకబడినప్పటికీ పుంజుకొని ఈ గేమ్ను గెలుచుకున్నారు. అయితే రెండో గేమ్లో 11-10 తేడాతో నిలిచిన చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకుంది. ఇక నిర్ణయాత్మక 3 గేమ్లో చైనా జోడీ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించడంతో భారత జంట పోటీ ఇవ్వలేక కాంస్యంతో సరిపెట్టుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రత్యేక యుఎస్ డాలర్ భారత రూపాయి ఫారెక్స్ స్వాప్ సౌకర్యం ద్వారా 2026 ఆగస్టు 21 నాటికి 7,285 కోట్ల యుఎస్ డాలర్స్ విదేశీ మార్గద్రవ్యం వచ్చిందని తెలిపింది. ఈ నిధులలో ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్ డిపాజిట్లు అత్యధికంగా 6,540 కోట్లు డాలర్స్గా ఉన్నాయి. బలహీనపడుతున్న రూపాయి నేపథ్యంలో డాలర్స్ రాకను పెంచడానికి ఆర్బీఐ 2026 జూన్ 8న ఎఫ్సీఎన్ఆర్బీ డిపాజిట్లు, ఈసీబీ, ఐఎఫ్సీబీ నిధులను కవర్ చేస్తూ స్వాప్ సౌకర్యాన్ని ప్రారంభించింది. కెనడాకు చెందిన 20 బిలియన్ డాలర్స్ విలువైన ఉత్పత్తులపై అమెరికా 50% వరకు సుంకాలు విధించింది. ఈ సుంకాలు ఈరోజు తెల్లవారుజాము నుంచి అమల్లోకి వచ్చాయి. మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి జరిగిన చర్చలు విఫలం కావడంతో తాము కూడా ప్రతీకార చర్యలు చేపడతామంటూ కెనడా ప్రకటించింది. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో 2 వ్యక్తులు మరణించారు. మధ్య ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మంది మరణించి 130 మంది గాయపడిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. తమ దళాలు లోకోమోటివ్ డిపోను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పెరుగుతున్న స్వదేశీ రక్షణ తయారీ వ్యవస్థ బలానికి నిదర్శనంగా కొచ్చికి చెందిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 3వ యాంటీ సబ్మెరైన్

0: వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ మైన్ రోల్ను భారత నౌకాదళానికి అందజేసింది. ఈ నౌకలో 80% పైగా స్వదేశీ సాంకేతికత ఉన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది నీటి అడుగున నిఘా, తీర ప్రాంత జలాల్లో జలాంతర్గామి కార్యకలాపాలు నిరోధించడంలో మైన్ వార్ఫేర్ సామర్థ్యాలను కలిగి ఉంది. శాశ్వత శాంతి ఒప్పందం లేకుండానే 60 రోజుల అమెరికా ఇరాన్ అవగాహన ఒప్పందం ఈ వారంతో ముగియనుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు గత 4 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వాషింగ్టన్ తమ డిమాండ్స్ను తీర్చేంతవరకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ జలసంధిని మూసివేసి ఉంచుతామని ఇరాన్ స్పష్టం చేయడంతో ఆ ప్రాంతంలో అమెరికా నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతోంది. ఇరాన్ దాని భాగస్వామ్య దేశాలపై మరింత కఠినమైన ఆర్థికాంక్షలు విధిస్తామంటూ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. పాకిస్తాన్లో మైనార్టీల పట్ల తీవ్ర వివక్ష దాడులు కొనసాగుతున్నాయి. మైనార్టీ వ్యవహారాల మొదటి క్యాథలిక్ ఫెడరల్ మంత్రి, మత స్వేచ్ఛా ప్రతిపాదకుడు షాబాజ్ భట్టి హత్య జరిగి 15 ఏళ్లు పూర్తవుతున్న క్రిస్టియన్లు, హిందువులు, అహ్మదీలతో సహా ఇతర మైనార్టీ వర్గాలపై అణచివేత ఆగడం లేదు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:15 దాటి 13 సెకండ్లు. ఇప్పుడు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం విందాం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: శ్రోతలకు నమస్కారం. కిసానువాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కిసానువాణి కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రాంతీయ పరిశోధన స్థానం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ ఎం శంకర్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ ఎం శంకర్ గారు నమస్కారం అండి.
7: నమస్తే సార్.
6: వరిలో కాండం తొలుసు పురుగు యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయండి.
7: ప్రధానంగా మనము తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వరి ఎక్కువగా సాగు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ వరి సాగు మనకు ఈ మధ్యలో వేసుకున్న తర్వాత ఈ మొదటి దశలో నాట్లు వేసే సమయం ఇది. నాట్లు వేస్తూ ఉన్నారు. ఈ నాట్లు వేసే ముందు, ఒక వారం ముందు, ఈ వరిలో కాండం తొలుచు పురుగు నివారణ చేపట్టాలంటే ప్రధాన పొలంలో ఇది ఆశించకుండా మనము నారుమడిలోని ఈ పురుగు ఆశించకుండా నివారించుకోవాలి. దీని నివారణకు ప్రతి 200 చదరపు మీటర్ల నారుమడికి 800 గ్రాముల కార్బోఫిరాన్ 3cg గుళికలను మనము నారు పీకే వారం ముందు వేసుకొని నారును వీకినట్లయితే ఈ కాండం తొలుచు పురుగు అనేది ప్రధాన పొలంలో ఆశించదు. అదేవిధంగా మనకు ప్రధాన పొలంలో ఈ వరి నారును నాటుకున్న తర్వాత 18 నుంచి 20 రోజుల మధ్యలో ఎక్కువగా ఈ కాండం తొలుచు పురుగు ఆశించే ఆస్కారం ఉంటుంది. ఆ సమయంలో మనకు 20-25 రోజుల్లో మధ్యలో మనం ఒకసారి కార్బోఫిరాన్ 3cg గుళికలు అనేవి ఎకరానికి 10 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే గుళికలు ఎకరానికి 8 కిలోలు మనకు 20-25 కేజీల ఉసుకలో గాని లేదా యూరియాలో గాని కలుపుకొని చల్లుకున్నట్లయితే ఈ కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఈ గుళికలను వేసుకోలేని స్థితిలో ఉంటారో వాళ్ళు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందును ఎకరానికి 400 గ్రాములు, అదేవిధంగా క్లోరాంట్రనిల్లిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వరిలో కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చు. ప్రధాన పొలంలో మనకు కంకి వెళ్లిన తర్వాత కూడా ఈ తెల్ల కంకి కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది.

0: కాండం తొలచు పురుగే ఆ తెల్ల కంకిని చేస్తుంది కాబట్టి దాని నివారణకు కూడా ఇప్పుడు చెప్పిన మందులు గుళికలుగానే వేసుకోవచ్చు, లేదా ఇంతకుముందు చెప్పిన కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందును 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని, లేదా క్లోరాంట్రనిల్లిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు ఏదో ఒక మందును మనము ఆ సమయంలో కంకి వచ్చే దశలో కూడా మనము ఈ మందులను పిచికారీ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా కాండం తొలచు పురుగును నివారించుకొని మనము పంటను ఈ కాండం తొలచు పురుగు నుంచి నివారించుకొని అధిక దిగుబడి సాధించుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ మందులను కానీ వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది.
1: కందిలో ఆకుముడత నివారణ ఎలా చేయొచ్చంటారు?
0: ప్రస్తుతము మనము కంది చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పుడు మనకు కంది 40 నుంచి 60 రోజుల మధ్య దశలో ఉన్నది. కాబట్టి మనకు కందిలో ఆకులపైన రంధ్రాలు అనేది ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ఈ కందిలో మనకు చిత్తపురుగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. అదేవిధంగా ఆకుముడత కూడా మనకు ఆకులన్నీ ఒక మధ్యలో ఒక గుంపుగా ఏర్పడి దాని లోపల ఆకులను కూడా ఈ పురుగు ఆశించడం జరుగుతుంది. కాబట్టి దీని నివారణకు చిత్తపురుగులకు కానీ ఆకుముడత పురుగు కానీ క్లోరిపైరిపస్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ చిత్తపురుగులు కానీ అదేవిధంగా ఆకుముడతను మనం కందిలో నివారించుకునే ఆస్కారం ఉంటుంది.
1: డాక్టర్ గారు, పత్తి పంటలో రసం పీల్చే పురుగుల వల్ల పంట చాలా వరకు నష్టపోయే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు ఈ పత్తి పంటలో రసం పీల్చే పురుగుల్ని ఎలా నివారించగలుగుతాం?
0: ఇప్పుడు మనము తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లే పత్తి కూడా చాలా ఎక్కువ ఏరియాలో సాగు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల ఎలినో ప్రభావం వల్ల మనకు బిడ్డ పరిస్థితులు ఏర్పడడం అనేది జరిగినప్పుడు ఈ బిడ్డ పరిస్థితుల్లో మనకు పత్తిలో రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతూ ఉన్నది. మనకు కూడా పత్తిని చూసుకున్నట్లయితే సుమారుగా 60 నుంచి 80-70 రోజుల దశలో, అంటే శాకీయ దశ నుంచి పుష్పించే దశ వరకు మొగ్గ దశలో, కొన్ని చోట్ల మొగ్గ దశలో కూడా ఈ పత్తి అనేది రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది. ఈ పత్తిలో మనకు ఎక్కువగా రసం పీల్చే పురుగులు బెట్ట పరిస్థితుల్లో మనకు ఎక్కువగా రసం పీల్చే పురుగులు ఆశించడం అనేది జరుగుతుంది. ఈ రసం పీల్చే పురుగులను చూసుకున్నట్లయితే పత్తిలో పచ్చదోమ, అదేవిధంగా తామర పురుగులు, తెల్లదోమ, అదేవిధంగా పేనుబంక ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి మనము ఈ రసం పీల్చే పురుగులను ముందు, అంటే పత్తి విత్తుకున్న తర్వాత మొదటి 20 రోజుల నుంచి మనము పత్తిలో రసం పీల్చే పురుగులను నివారణ చేపట్టాలి. కాబట్టి మొదటి దశలో అయితే పత్తి మొలిసిన తర్వాత 20 రోజులకు ఒకసారి మనకు కాండానికి మందు పూసే పద్ధతిలో ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు. ఈ రసం పీల్చే పురుగుల్లో కాండానికి మందు పెట్టే పద్ధతిలో బొట్టు పెట్టే పద్ధతి అంటాం. ఇది బాగా రాష్ట్రంలో బాగా ప్రాచుర్యం ఉన్నది. కాబట్టి దీనికి మొదటి దశలో 20 రోజులప్పుడు మొనోక్రోటోఫాస్ అనే మందును మరి నీళ్లు, అంటే 1:4, అంటే మొనోక్రోటోఫాస్ ఒక భాగం అయితే నీళ్లు 4 భాగాలు కలుపుకొని 20 రోజుల దశలో ఈ బొట్టు పెట్టే పద్ధతిని పెట్టుకోవాలి. అదేవిధంగా 40 మరియు 60 రోజులప్పుడు కూడా ఈ కాండానికి బొట్టు పెట్టే పద్ధతిని పాటించవచ్చు. అప్పుడు ఫ్లోనిక్ అమిడ్ అనే మందును ఒక భాగమైతే నీళ్లు 20 భాగాలు కలుపుకొని పత్తికి కాండం పైన లేత భాగాన మనము కాండానికి బ్రష్తో కానీ, లేదా మనకు ఈ కాండానికి పైపుల్లాగా ఉండి మనకు ఇది స్పెషల్గా రూపొందించబడింది, దాని దగ్గర కూడా మనము కాండానికి బొట్టు పెట్టే పద్ధతిలాగా కాండానికి పై భాగాన పూసినట్లయితే మొదటి దశలో వచ్చే రసం పీల్చే పురుగులను మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఖర్చు తగ్గడమే కాకుండా మిత్ర పురుగులు కూడా ఎక్కువగా అభివృద్ధి చెంది ఈ రసం పీల్చే పురుగులైన పేను బంకను, అదేవిధంగా తామర పురుగులను, మిత్ర పురుగుల ఉధృతి అనేది పెంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పద్ధతి ఎవరైతే పాటించకపోయినా మనం పురుగు మందులను పిచికారీ చేసుకోవచ్చు. ఈ రసం పీల్చే పురుగులను మొదటగా లేత దశలోనే, అంటే ఎక్కువగా ఇవి గుంపులు గుంపులుగా ఉండడం జరుగుతుంది, ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి దీనికి 5% వేప కషాయాన్ని కానీ, లేదా వేప నూనె 1500 ppmను 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే

అయితే ఈ రసం పీల్చే పురుగుల యొక్క గుడ్లు మొదటి దశలో ఉండే గుడ్లు గాని చిన్న చిన్న పిల్ల పురుగులను గాని నివారించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పురుగు మందుల విషయానికి వచ్చినట్లయితే ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవడానికి మనకు తామర పురుగుల యొక్క అయితే పిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా రకరకాల రసం పీల్చే పురుగులు తామర పురుగులు కానీ పచ్చదోమ ఆ విధంగా అన్ని రకాల పురుగులు ఉన్నట్లయితే దానికి డైఫెన్ థయూరాన్ అనే మందు 1.25 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదా ఫ్లోనికామిడ్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పత్తిలో సమర్థవంతంగా రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు.

0: డాక్టర్ ఎం శంకర్ గారు, చాలా మంది అంటుంటారు ఈ కత్తెర పురుగు వల్ల మొక్కజొన్న పంట దెబ్బతిన్నది, దీనికి ఏం చేయాలి సార్, కత్తెర పురుగుని ఎలా నివారించాలి అని రైతులు అనుకుంటుంటూ ఉంటారు. అయితే ఈ కత్తెర పురుగుని ఎట్లా నివారించవచ్చు అంటారు?
1: తర్వాత మనకు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వరి, పత్తి తర్వాత ఎక్కువగా సాగు చేసేది మొక్కజొన్న. ఈ మొక్కజొన్నను చూసుకున్నట్లయితే మనకు కత్తెర పురుగు అనేది 2018 నుంచి మనము ఈ కత్తెర పురుగును మొక్కజొన్నలో గుర్తించడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి ఈ మొక్కజొన్నకు కత్తెర పురుగు వల్ల చాలా నష్టం అనేది కలుగుతున్నది. కాబట్టి కత్తెర పురుగు ఆశించిన మొక్కలను చూసుకున్నట్లయితే ఇది మొదటి 10-12 రోజుల నుంచి ఈ కత్తెర పురుగు ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కత్తెర పురుగు ఆశించినప్పుడు మొదటి దశ, రెండవ దశ లార్వలు ఆకుపైన ఉండి ఆకుపైన తెల్లని చారలు అనేది ఏర్పడతాయి. ఆ తర్వాత 3వ దశ 4వ దశ లార్వల్ అనేది మొక్క సుడి లోపల ఉండి లోపల భాగాన్ని తినడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చివరి దశలైన 5వ దశ 6వ దశ లార్వలు మనకి ఎక్కువ నష్టాన్ని కలగజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ 3, 4వ దశల పురుగుల్లో ఏవైతే

లోపల ఉండి మొత్తము ఆకును తినడం వల్ల మనకు ఆకుల పైన రంధ్రాలు అసమానంగా రావడం అనేది, రంధ్రాలు ఏర్పడడం జరుగుతున్నది. కాబట్టి ఈ కత్తెర పురుగు వలన మొక్కజొన్నలో చాలా నష్టం అనేది కలుగుతున్నది. కాబట్టి ఈ కత్తెర పురుగును మొదటి దశల నుంచే మనము ఈ కత్తెర పురుగును నివారించుకోవాలి. ఈ మొదటి దశలు అంటే పైరు 10-12 రోజుల్లో ఉన్నప్పుడు మనకు అజాడి రక్టిన్ వేప నూనెను 1500 ppm ను మనకు 5 ml 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కత్తెరపురుగు యొక్క కోశస్థ దశలు కూడా భూమిలో ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎండాకాలంలో లోతైన దుక్కులు కూడా దున్నుకోవాలి. ఆ తర్వాత ఈ పురుగు నివారణకు జీవ శిలీంద్ర నాశనులైన బ్యాక్టీరియా సంబంధిత మందులు, బీటీ ఫార్ములేషన్ మందులు కానీ మనకు 2 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా మెటారైజియం రిల్లే అనే జీవ శిలీంద్ర నాశిని, దాని కూడా 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మొదటి దశలో ఉండే లార్వాలను మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా గుడ్డు దశలో కూడా దీన్ని నివారించుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ట్రైకోగ్రామా ప్రిటియోజం అనే గుడ్డు పరాన్నజీవిని కూడా మనము మొక్కజొన్నలో వదులుకున్నట్లయితే ఈ గుడ్డు దశలోనే ఈ కత్తెర పురుగు యొక్క గుడ్లను నాశనం చేసే ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత మనం ఇన్ని చేసిన తర్వాత కూడా మనకు అన్ని సస్యరక్షణ పద్ధతులు చేపట్టిన తర్వాత కూడా మనము ఈ పురుగును మన పొలంలో గమనించినట్లయితే అప్పుడు మనము సస్యరక్షణ మందుల జోలికి వెళ్ళాలి. ఆ సస్యరక్షణ మందులను మనము మొదటి దశలో మనకు ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకోవడము, లేదా ఎకరానికైతే 80 గ్రాములు ఈ ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును పిచికారి చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ క్లోరాంట్రనిల్లిప్రోల్ అనే మందును కూడా 80 గ్రాములు ఎకరానికి పిచికారి చేసుకోవాలి. మనం మందు పిచికారి చేసుకున్నప్పుడు మొక్కల సుడుల్లో, ఎందుకంటే ఈ కత్తెర పురుగు అనేది మొక్కల సుడుల్లో ఉండడం జరుగుతుంది, కాబట్టి మనం మందు పిచికారి చేసుకున్నప్పుడు మందు అనేది మొక్కల సుడుల్లో పడాలి. సుడుల్లో పడేటట్లు పిచికారి చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును చాలా వరకు నివారించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇంకో పద్ధతి ఏంటంటే, మొక్క పంట 25-30 రోజుల దశల్లో ఉన్నప్పుడు కత్తెర పురుగును నివారించడం కోసం మొక్కజొన్నలో ఇసుక మరియు సున్నాన్ని, అంటే సున్నము 1 భాగము ఇసుక 9 భాగాలను కలుపుకొని మనం ఆ ఇసుకను ఆ మొక్కజొన్న సుడుల్లో వేసుకున్నట్లయితే ఆ ఉసుక రాపిడికి లార్వాలు చనిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఈ పద్ధతిని కూడా పాటించినట్లయితే ఖర్చును తగ్గించుకున్నల్లం అవుతాం. కాబట్టి ఇప్పుడు మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు ఈ సస్యరక్షణ పద్ధతులను చేపట్టినట్లయితే తప్పనిసరిగా మనం చాలా వరకు నివారించుకొని అధిక దిగుబడిని సాధించే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కూడా ఖర్చు కూడా తగ్గించుకున్నల్లం అవ్వడం అనేది జరుగుతుంది.

0: వరిలో ఉల్లికోడు యాజమాన్యం గురించి తెలుపు.
1: ప్రధానంగా ఇంతకుముందు చెప్పాము, వరి అనేది తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎక్కువ ఏరియాలో సాగు చేస్తారు కాబట్టి ప్రస్తుతమున్న పరిస్థితులలో ఎలిన ప్రభావం వల్ల మనకు వరిలో ఉల్లికోడు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ ఉల్లికోడు గమనించినట్లయితే వరి నాటు వేసుకున్న తర్వాత మనకు 30 రోజుల తర్వాత ఈ ఉల్లికోడు అనేది గమనించడం జరుగుతుంది. ఈ ఉల్లికోడు 30 నుంచి 50 రోజుల మధ్యలో దీని యొక్క ఉధృతి అధికంగా ఉంటుంది. దీని లక్షణాలు గమనించినట్లయితే ఉల్లికోడు అనేది మనకు చూసుకున్నట్లయితే గొట్టాలు లాగా, గొట్ట ప్రయోగం అంటాం, మనకు ఉల్లికాడ ఉల్లికాడ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకు గొట్టాలు అనేది రావడం జరుగుతుంది. వరిలో ఈ గొట్టాలు వచ్చినట్లయితే వాటి నుంచి కంకులు అనేది రావు కాబట్టి చాలా వరకు పంట నష్టం అనేది జరుగుతుంది. కాబట్టి మనము కాండం తొలచు పురుగుకు ఏ విధంగా అయితే చెప్పామో అప్పుడే ఈ కార్బోఫిరాన్ గుళికలు 3CG గుళికలను మనము వేసుకున్నట్లయితే ఈ కాండం తొలచు పురుగు ఉపయోగించే కార్బోఫిరాన్ 3CG గుళికలు కూడా మనకు వరి ఉల్లికోడుకు కూడా బాగా పనిచేస్తాయి. కాబట్టి ఈ కార్బోఫిరాన్ గుళికలు తప్పనిసరి ఎకరానికి 10 కిలోలు వేసుకున్నట్లయితే వరిలో వచ్చే ఉల్లికోడును కూడా మనము నివారించుకునే ఆస్కారం ఉంటుంది.
0: డాక్టర్ గారు, ఈ దోమపోటు కూడా వరిలో నష్టం చేకూరుస్తుందా?
1: మనకు ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే బెట్ట పరిస్థితులు ఎలిన ప్రభావం వల్ల మనకు వరిలో కంకి వెళ్ళిన తర్వాత అంటే పంట 60 రోజులు దాటిన తర్వాత ఉబ్బ వాతావరణము ఎక్కువగా ఉండే బిట్ట పరిస్థితులు ఏర్పడినట్లయితే ఈ దోమ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దోమ నివారణకు మనం నాటు వేసుకునేటప్పటి నుంచే సరైన జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. సరైన జాగ్రత్తలు అంటే మనము నాటు వేసేటప్పుడు, వరి నాటు వేసేటప్పుడు ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల ఖాళీ బాటలు అనేది ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పొలాన్ని మొదటి నుంచే అడపాదడ

0: కడప ఆరబెడుతూ నీళ్లు పెట్టుకోవాలి. అదేవిధంగా యూరియా ఏ విధంగా అంటే ఎంతైతే సిఫారసు చేస్తామో అదే సిఫారసు చేసిన మేరకే యూరియాను వేసుకోవాలి. ఈ పద్ధతులను పాటించినట్లయితే మనము వరిలో దోమకాటును మొదటి నుంచే నివారించుకోవడం జరుగుతుంది. ఈ పద్ధతులు పాటించిన తర్వాత కూడా మనము వరిలో ఈ దోమపోటును చూసుకున్నట్లయితే పంటలు మనకు 60 రోజుల తర్వాత ఈ దోమపోటు ఆకులు అనేది కాండం నుంచి రసాన్ని పీల్చడం వల్ల మనకు కాండం అనేది మొక్కలు అనేది పసుపు కలర్కు మారిపోయి కొన్ని రోజుల తర్వాత ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఈ పొలంలో మనము గమనించినట్లయితే అక్కడక్కడ చుడులు చుడులుగా ఎండిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పురుగును ఎప్పుడైతే అక్కడక్కడ మనకు పసుపు కలర్ మొక్కలు కనపడతాయో అప్పుడే మనము అక్కడికి వెళ్ళి మనం చూసుకొని దోమ ఉందా లేకపోతే వేరే దానివల్ల ఈ విధంగా అవుతుందా గమనించి మనము ఈ దోమను నివారణకు చర్యలు చేపట్టాలి. ఒకవేళ ఈ వరి పొలంలో మనము దోమను గమనించినట్లయితే బిఫ్రోఫిజిన్ అనే మందును 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా దోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే పైమెట్రజన్ అనే మందును 120 గ్రాములు 1 ఎకరానికి కలిపి 200 లీటర్ల నీటిలో కలిపి ఈ మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే దోమను కూడా వరిలో తప్పనిసరిగా నివారించుకున్న వాళ్ళం అవుతాం.
1: డాక్టర్ గారు, ఈ అపరాల్లో కూడా రసం పీల్చే పురుగుల వల్ల నష్టం జరుగుతుందా? ఒకవేళ అలా జరిగితే వాటిని ఎట్లా నివారించవచ్చు అంటారు?
0: మనకు అపరాళ్ళు ఈ ఎలినో పరిస్థితుల వల్ల ఈ సంవత్సరము పెసర మినుము అదేవిధంగా కంది ఎక్కువగా సాగు చేయడం జరిగింది. కాబట్టి మనం ప్రస్తుతం పెసర మినుము ప్రస్తుతము 30 రోజుల దశలో అంటే శాకీయ దశ నుంచి మొగ్గ పూత దశలో మనకు పెసర మినుము అనేది మన రాష్ట్రంలో గమనించడం జరుగుతుంది. కాబట్టి ఈ దశలో మనకు ఎక్కువగా ఈ రసం పీల్చే పురుగులు ఆశించే ఆస్కారం ఉంటుంది. మనకి ఈ రసం పీల్చే పురుగులను చూసుకున్నట్లయితే తామర పురుగులు అదేవిధంగా పెయిన్ బంక తెల్లదోమ ఎక్కువగా ఈ అపరాలలో ఆశించడం జరుగుతుంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే తామర పురుగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఈ తామర పురుగులు పైరు లేత దశలో ఉన్నప్పుడు ఆకుల వెనుక భాగాన నుండి అడుగు భాగం నుండి రసాన్ని పీల్చడం వల్ల మనకు ఆకులు తెల్లగా మెరిసి చన్నని గీతలు మనకు ఆకుల పైన గమనించడం జరుగుతుంది. ఈ రసం పీల్చే పురుగులు అంటే తామర పురుగుల వల్ల మనకు పెసర మినుముల్లో మనకు ఆకుముడత అనే వైరస్ వ్యాధిని కూడా వ్యాపించజేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ తామర పురుగులు నివారణకు పిప్రోనిల్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్ఫేట్ అనే మందును కూడా 1 గ్రాము 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనము అపరాలలో ఈ తామర పురుగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువగా ఈ పెసర మినుములో మనకు పల్లాకు తెగులు కూడా ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి పల్లాకు తెగులు వల్ల మనకు ఎక్కువగా నష్టం అనేది కూడా కలగజేయడం జరుగుతుంది. తెల్లదోమ వల్ల మనకు పల్లాకు తెగులు వస్తున్నది. కాబట్టి పల్లాకు తెగుల నివారణకు మనకు డైఫెంతురాన్ అనే మందును 1.25 గ్రాములు అదేవిధంగా ఎస్టామెంప్రిడ్ అనే మందును 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే అపరాలలో పెసర మినుములో మనం ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు.
1: డాక్టర్ ఎం శంకర్ గారు, ప్రాంతీయ పరిశోధన స్థానం పాలెం నుంచి విచ్చేసి మా కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని వానాకాలంలో చీడపీడల యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: अरे अरे अरे क्या कर रहा है? इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का.
3: पुतला बोल रहा है?
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहाँ,
3: परम तो सभी डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
2: अरे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूँगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
5: మీరింతవరకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వివిధ పంటల్లో వానాకాలంలో వచ్చే

0: ఈడపీడల నివారణ, యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి ప్రాంతీయ పరిశోధన స్థానం పాలెంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ ఎం శంకర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సాంబశివరావు కండ్రాతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: చిత్రసీమలో ఇప్పుడు వినండి భారతీయుడు చిత్రం కోసం హరిహరన్ హరిణి పాడిన పాట. గీతరచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఇప్పుడు వినండి, జీన్స్ చిత్రం కోసం ఉన్నికృష్ణన్, సుజాత పాడిన పాట, గీత రచన ఏఎం రత్నం, శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న.

అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి

0: gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. ఇప్పుడు తెలుగులో వార్తల ముఖ్యాంశాలు విందాము.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నివాస గృహాలు, ప్రైవేటు భూములను అక్రమంగా 22A నిషేధిత జాబితాలో చేర్చి రాష్టంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను వేధిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్టంలో సీఆర్ఐఎఫ్ రోడ్లు, రైలు ఓవర్ బ్రిడ్జ్, ఆర్ఓబీ పనుల్లో వేగం పెంచాలని ఉన్నతాధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. ఈరోజు సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై మంత్రి దామోదర్ రాజ్ నరసింహ కీలకంగా సమీక్షించారు. తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరచడం, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవడంపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ సమీక్షించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్నగర్లో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనా స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. నిబంధనలకు విరుద్దంగా ఉన్న భవనాలపై చర్యలు తీసుకుంటామంటూ రంగనాథ్ వెల్లడించారు. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ షట్డౌన్పై తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. గోల్కొండ కోట వెనుక భాగంలో ఆర్టిలరీ సెంటర్ నిర్వహిస్తున్న పనుల వద్ద ఒక రహస్య సొరంగం బయటపడింది అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు సరికాదని, ఆ నిర్మాణం ఒక చిన్న దీర్ఘ చతురస్రాకారపు రాతి గది అని, దీనిపై సమగ్ర వివరాలు సేకరిస్తున్నామని భారత పురావస్తు సర్వే హైదరాబాద్ సర్కిల్ అధికారులు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. భారత మహిళల బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి, గోపీచంద్, ట్రీసా జాలీ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకాన్ని సాధించారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ప్రేమ్ నగర్ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట విందాం. గీతరచన ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.
2: తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మర్చిపోతే తాగగలను, మరువనివ్వదు.

0: The legacy and national status of the complete Vande Mataram as the national song of India, an immortal symbol of the country's national consciousness and freedom struggle. Union Home Minister Amit Shah held an important meeting with senior Gorkha leaders today in Siliguri, West Bengal. After the meeting, a decision was made to form an intermediary committee headed by former IPS officer Pankaj Singh to solve all the problems permanently in connection with the hills in North Bengal. External Affairs Minister S. Jaishankar has said that India-Bangladesh ties must be based on mutual respect. Speaking at the Economic Times World Leaders Forum in New Delhi today, he said, for any relationship to work, it has to meet the test of mutual interest. India wants positive, constructive and forward-looking relations with Bangladesh based on mutuality of interests and reciprocity.
1: For any relationship to work, it has to meet the test of mutual interest. It has to work for them, it has to work for us. There has to be a fair degree of my recognizing and respecting what is their interest, just as I expect them also to do so. It is when you get that landing point, that common ground, that relationships work smoothly.
0: The External Affairs Minister also described Pakistan as a unique country in the world, as there is no other nation that uses terrorism so systematically and in a sustained manner to attack and put pressure on a neighbour. The United States has imposed 50% tariffs on $20 billion worth of Canadian products. The tariffs came into effect early today. Canada immediately said it would retaliate after a failure of last-minute talks to ease tensions between the two historic allies. The new US tariffs will affect about 5% of Canada's annual exports to the United States. Canadian Prime Minister Mark Carney said Canada would match the tariffs dollar for dollar. The Indian men's hockey team conceded 2 goals in the final quarter despite a flawless first half to lose 1-3 against reigning Olympic champions, the Netherlands, and crashed out of the semi-final race of the ongoing FIH World Cup at Amstelveen, Netherlands today. India needed to win this match at all costs to reach the last 4 stage, but despite a good start, the team committed mistakes in the final 10 minutes to get knocked out of podium contention. India will now play an inconsequential final second round match against Argentina on Monday. After that, the team will play the 5th-8th place classification matches. Captain Harmanpreet Singh scored the only goal for India in the 52nd minute from a penalty corner. India's Teresa Jolly and Gayatri Gopichand have etched their names in history by bagging the bronze medal at the BWF Badminton World Championships. They have become only the second Indian women's doubles pair to win a World Championship medal, following in the footsteps of Jwala Gutta and Ashwini Ponappa. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపటి మా ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 బైబుల్ సూక్తుల్ని వినిపిస్తారు పాస్టర్ జాషువా. 6:15 భక్తి రంజని కార్యక్రమంలో కేశవి తీర్థస్వామి రచనలు. 6:35 పొలం పనులలో వానాకాలంలో ఆరుతడి పంట సాగు అంశం గురించి ఎలక్ట్రానిక్ వింగ్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సుధారాణి గారు అందించే వివరాలు వింటారు. అనంతరం మొక్కజొన్న రకాల ఎంపిక సాగులో మెలకువలు ఈ అంశం గురించి వింటారు. ఉదయం 7:00 మహబూబ్నగర్ జిల్లా సమగ్ర నివేదికని అందిస్తారు జి రవికుమార్ యాదవ్. 7:15 ఈ మాసపు పాట. 7:35 స్తుతిమాల. 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం. రేపు మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం. రేపు మధ్యాహ్నం 1:20 వనితా లోకంలో చాకలి ఐలమ్మ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారితో పరిచయం. 2:30 బాల వినోదం కార్యక్రమంలో ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొలారం విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 3:00 సమన్వయ నాటక కార్యక్రమం దేవసేన. రేపు సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానంలో భాగంగా కిరాతార్జనీయం కథ మొదటి భాగాన్ని వినిపిస్తారు శ్రీ పిల్లుట్ల ముకుందం మరియు బృందం. రేపు సాయంత్రం 1:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత

కార్యక్రమం. సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనల్లో వానాకాలంలో కంది పంట సాగు, ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు విన్నాం. రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అంశం గురించి మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. రేపు రాత్రి 8:03 కరెంట్ అఫైర్స్, 9:15 స్పాట్ లైట్, 9:30 నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ టాక్స్, రేపు రాత్రి 10:00 రవి వాసరియ అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి రేపటి మా ప్రసార విశేషాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11:12 దాటి 37 సెకండ్లు. ఈనాటి మా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:48 మీడియం వేవ్ 400.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై రేపటి మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, మరి జై హింద్.